0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్.

0: between the creator and the creation.
1: Karyakarana sambandhame ee jagattu.
0: This whole world is nothing but the combination of the cause and the effect.
1: Itti vishwamanandu endu chuchinanu divyatvame kaani maroka padartham ledu.
0: This universe all over shows the divinity alone and nothing else.
1: Charachara prapanchamantayi kudanu దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
0: ద హోల్ వరల్డ్ యానిమేట్ ఇన్ యానిమేట్ మొబైల్ అండ్ ఇమ్మొబైల్ దట్ ఆర్ వెరీ ఫార్మ్స్ ఆఫ్ ది డివైన్.
1: విష్ణు స్వరూపం.
0: ది యూనివర్స్ ఇస్ ది వెరీ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
1: కాని వివిధ రూపనామంతో మనకు గోచరించుచున్నప్పటికీ ఇది కేవలం విష్ణు స్వరూపమే.
0: దో వీ ఫైండ్ ది ఎంటిటీస్ విత్ వేరీ నేమ్స్ అండ్ ఫార్మ్స్ దే ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: ఇట్టి విశ్వస్వరూపమైనటువంటి ఒక దివ్యత్వాన్ని మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి ఒక నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
0: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ and drowned in frustration, disappointment.
1: Nirantara krushiche nirvigrama krushiche nirantara tapatrimulache antuleni aasalache artham kaani aavedanulache apraapta roopa praaptikai praakulaadi kattagadapadaku nispruhanu pondutunnadu.
0: Man is in frustration for the following reasons. He has got unlimited desires, meaningless desires, and that anxiety which has no reason behind. He wants all that though he is not deserving.
1: Karanam taanu negative sthayilo untunnadu.
0: The reason is he is in the position of negativity.
1: Vishwamanta kudunu positive sthayilo untunnadu.
0: The whole world is on the positive side.
1: Kanukane negative positive rendintu yoka ekattvam chetani ee divyatvam praaptistundi.
0: One attains the divinity by mixing the positive and the negative.
1: Chedda pani chesi manchini chendabodu.
0: By doing bad you'll never get good.
1: Manchi pani chesi keedunu kaanchaledu.
0: Having done good you'll never be put to harm.
1: Sudamunu naati mega phalammu kanuna.
0: Having sown the neem seeds do you expect mango fruits?
1: కనుకనే మనం ఏ విత్తనం నాటుదమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
0: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
1: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకొని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
0: Man entertains so many thoughts with high expectations and is frustrated when those are not there.
1: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasipoku.
0: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
1: Ye vittulanu naati ichchota nuntivo aa phalamula neeku anduchundu.
0: You are here because you have sown seeds in the past and you will have the fruits that
1: vittanam okateena veereena phalamulu labhinchetattu adi ettu sadhyamagunu.
0: We have sown one type of seed then, how do you expect different fruit now?
1: Enni chesina avi anni enchi enchi
0: whatever we might have done everything will be counted.
1: Manchi ayinu chedugaina trunchakunda
0: without breaking good or bad.
1: Brahma neekichi pampunu baruvumala.
0: Brahma, God, will send you here
1: with
0: a heavy garland with all the gems or the consequences of past actions.
1: Talli garbham nundi janminchunappudu kantamalalavemi kanaravu.
0: At the time of birth, no one has any necklace around.
1: Manchi muchchapu sarulu machchunukunu levu.
0: Not even precious pearls around him.
1: Melmi bangaru danda medaku ledu.
0: There's no gold chain even round the neck.
1: Ratnala haramul ranjillaga ledu.
0: There are no diamond chains either.
1: పచ్చలమాలను పొతకలేదు.
0: దేర్ నో ప్రెషస్ స్టోన్స్.
1: కానీ
0: బట్
1: కలదు కలదు మీ యొక్క కంఠమందు.
0: యస్ దేర్ ఈజ్ ఎ నెక్లెస్ అరౌండ్ అవర్ నెక్.
1: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
0: ఇట్ ఈస్ ద నెక్లెస్ ఆఫ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్.
1: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి యొక్క ఈ మాల ధరించి ఉన్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ నెక్లెస్ దో హీస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ డూ.
1: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
0: దెన్ హీ డిజర్వ్స్ సేక్రెడ్ రిజల్ట్స్.
1: కానీ దివ్యత్వమును గుర్తించుకునలేక,
0: హీ డజంట్ అండర్స్టాండ్ డివినిటీ,
1: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక,
0: హీ డజంట్ అండర్స్టాండ్ హ్యూమన్ క్వాలిటీ,
1: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
0: హీఈస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ యానిమల్ ట్రేడ్స్ ఇన్ హిమ్.
1: ఇది మానవునికి సరి అయినటువంటి ధర్మం కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కోడ్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్ కైండ్.
1: మానవత్వం పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ సీక్రెట్.
1: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను,
0: హ్యావింగ్ టేకెన్
1: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము, ఇది మరింత శోచనీయం.
0: హ్యావింగ్ టేకెన్ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డివైన్ లైఫ్, ఇఫ్ వీ డు నాట్ అండర్స్టాండ్ హ్యూమన్ వాల్యూస్,
1: భక్తులు
0: ఇట్ ఈస్ ఎ ఫూలిష్.
1: ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
0: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
1: Kani manavuni yendu unnatunti manavatvanne gurtinchukonalekapoyina vaadu inga manavandu unnatunti daivatvanni ee reethiga gurtinchagaladu.
0: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
1: Kanaka motta motta manavatvanni gurtinchali.
0: First human quality must be known.
1: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
0: Then we will know the divinity thereafter.
1: ABCDలు నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
0: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
1: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
0: If he doesn't know words building, how do you expect him to read sentences?
1: కనుకనే మొట్టమొదటి వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
1: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
0: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
1: ఈ సెంటెన్సే ది వన్ యూ రియలీ ఆర్.
0: అండ్ ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యూ రియలీ ఆర్.
1: ఈ భౌతికమైన దేహము,
0: the physical body,
1: మానసికమైన దేహము,
0: and the psychological,
1: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
0: Depend on atmic principle of the body.
1: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చికోతి వంటిది.
0: Mind is a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad
1: body
0: monkey.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Don't follow the mind, don't follow the body.
0: Don't follow the mind, don't follow the body.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
0: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
1: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
0: man having understood the divine,
1: గొప్ప పండితుడు కూడాను,
0: a great scholar,
1: కవులు కూడాను,
0: poet,
1: మేధావులు కూడాను,
0: intellectual,
1: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
0: In between, on the way, they go along the wrong path.
1: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
0: They don't understand God clearly.
1: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
0: Because of the difficulties, troubles and the problems in their life,
1: ఇది కేవలం ఒక ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
0: this is purely individual.
1: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
0: This has nothing to do with the fundamental.
1: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడా విమర్శిస్తుంటారు.
0: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
1: మీకందరికీ తెలుసు,
0: యు ఆల్ నో,
1: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
0: త్యాగరాజు ఈజ్ ఎ గ్రేట్ సెయింట్,
1: గొప్ప గాయకుడు,
0: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
1: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక,
0: హీ కుడ్ంట్ బేర్ ద సఫరింగ్.
1: రామ,
0: సో
1: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
0: ఓ రామ, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
1: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
1: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
0: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
1: నాలో భక్తి ఉన్నది.
0: Yes, there is devotion.
1: సర్వకాల సర్వావస్థల యందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
0: Everywhere, in all periods of time, all through, non-stop, ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
1: నీలోనే శక్తి లేదనుకుంటాను.
0: యూ డోంట్ హ్యావ్ పవర్.
1: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
0: హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
1: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
0: విజ్డమ్ హెస్ సెట్ ఇన్.
1: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
0: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
1: కపివారది దాటునా
0: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్.
1: కలికి రోటెగట్టునా
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎమోటర్.
1: లక్ష్మీదేవి వలచునా
0: విల్ ది గాడెస్ of wealth serve you.
1: Lakshmanundu kolachuna
0: will Lakshmana serve you.
1: Suchva buddhi gala bharatudu chuchi chuchi mrukuna
0: of all waiting for long will the intelligent bharata serve you.
1: Aparama shakti yanto gopara.
0: The power of Rama is infinite beyond all measure.
1: O Rama, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
0: రామా, ఐ కుడ్ నాట్ నో యువర్ పవర్.
1: నేను మానవుడను,
0: ఐఎమ్ మ్యాన్,
1: అజ్ఞానిని,
0: ఐఎమ్ ఇగ్నోరెంట్
1: అని తన్ను తాను నిందించుకున్నాడు.
0: హీ బ్లేమ్డ్ హిమ్సెల్ఫ్.
1: ఈ విధంగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
0: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ హిమ్.
1: కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేట్.
1: కష్టములు లేక సుఖములకు విలువనే లేదు.
0: Without difficulty, the pleasure has no value.
1: Nasuka labhyate sukham. Sukham nunchi sukham manaku praaptinchadu.
0: You don't get happiness out of happiness.
1: Chikita leka velthunaku prakasam ledu.
0: Without darkness, there is no light either.
1: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
0: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
1: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైనటువంటి భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
0: ఇట్స్ ఓన్లీ ద డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
0: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్.
1: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ప్లెజర్ ఇస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కనుకనే ఒకనొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
0: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
1: తమిళ దేశము లోపల
0: ఇన్ తమిళనాడు
1: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
0: And this place Pandya is very famous one.
1: కానీ ఈ పాండ్యరాజు,
0: this Pandya king,
1: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
0: హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఆర్మమెంట్స్.
1: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
0: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
1: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
0: The minister was going with sipahis to bring the needed horse.
1: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
0: He stood there nearby a village.
1: పెరిందురై. అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
0: There at that village there is an aspirant, seeker and a spiritual.
1: అతని బోధనలన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
0: There the minister sat and was listening to the teachings of the
1: noble minister soul. Chala yuvakudu.
0: Minister is an youngster.
1: Aanati yuvakulu endukudanu ilanti pavitramainatundi bhakti bhavamulu abhiruddhi avutu vachayi.
0: Youngsters in those days had devotion.
1: Ee bhakti prapattulanu abhiruddhi garchukovalani akkadine anni marchipoyi kurchunnadu.
0: He sat there in full devotion and sincerity.
1: Sipayalu kudanu akkade untunnaru.
0: Even soldiers were there.
1: Teesakapoyina rokkamanta kudanu deeni kharchulike saripothundunnadi.
0: And in fact all expenses are to meet this.
1: Koncham prakkalopalle oka shivadevalayam kuda untundadi.
0: There is Shiva's temple by the side.
1: Ee shivadevalayam chaala paadu padipoyindi.
0: This Shiva's temple is totally left uncared.
1: దాన్ని సవరించి ఆ యొక్క దీన్ని నిర్మాణం గావిస్తూ వచ్చాడు.
0: శివ టెంపుల్ వాజ్ రెనోవేటెడ్.
1: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
0: దిస్ మెసేజ్ హ్యాస్ రీచ్డ్ ద పాండ్య కింగ్.
1: గుర్రములకు తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువులను సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడా వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
0: It was informed to the king of Panja that the minister was sent to bring the hearts. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby. The minister was summoned by Panja king. Minister went.
1: Anandamga velladu.
0: He went.
1: Ye vicharamu ledu.
0: He had no worry.
1: Enduku vicharamu?
0: Why should he worry?
1: Tappu chesina vaniki vicharam untadi kani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకు ఉంటాయి?
0: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
1: మంత్రి, నిన్ను గుర్రములు తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
0: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
1: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపం పెట్టడం లేదు.
0: ఐ ఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
1: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
0: But you are not able to follow my command.
1: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
0: Such a minister is useless.
1: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
0: And minister was kept in jail.
1: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
0: Even in the jail, this youngster minister went on singing the glory of God.
1: ఆ చెరసాల యందే భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
0: There this youngster minister started composing certain verses.
1: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
0: His behavior was very noble.
1: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
0: His conduct is sacred.
1: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
0: Having known the fact, the king had set him free.
1: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
0: And he wanted the minister to do spiritual practice of his choice.
1: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
0: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
1: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
1: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
1: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
0: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
1: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
0: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
1: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ,
0: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
1: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
0: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద, ద స్టాండర్డ్ టెక్స్ట్.
1: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
0: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూరు.
1: తిరువళ్ళూరు కాదు, తిరుపూర్. ఈ విధమైన పెట్టి కట్టగలపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలందు కూడాను భగవంతుడి నామం స్మరిస్తూ వచ్చాడు.
0: Basing on this, he went on chanting the glory of God unceasingly.
1: అతనే మాణిక్యవాచక.
0: And he is మాణిక్యవాచక.
1: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
0: హీ వాజ్ షైనింగ్, బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య, ద ప్రెషస్ జెమ్.
1: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
0: పీపుల్ ఫేస్ డిఫికల్టీస్, నో డౌట్.
1: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
0: డిఫికల్టీస్ విల్ గివ్ యూ అట్ ద ఎండ్ గుడ్ ఓన్లీ.
1: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాప్తమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
0: The one who wants to attain divinity must necessarily bear these troubles.
1: ఈ కష్టములను నీవు భరించుకోకుండా దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
0: If you cannot bear the suffering, you can never reach divine.
1: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
0: Discharge your duty.
1: సత్యమును పలుకు.
0: Utter truth.
1: సత్యం వద, ధర్మం చెర. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
0: Observe these two principles. Speak truth, follow righteousness.
1: ఈ రెండింటిని అపజయమనేటువంటిది ఎప్పటికీ లేదు.
0: It will never take you to failure.
1: విజయం అనేటువంటిది రెండింటినీ వరిస్తుంది.
0: Success will be after these twin principles.
1: కనుక సత్యం నాస్తి పరో ధర్మః.
0: There is no higher principle than truth.
1: కనుక ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
0: Under any circumstance,
1: never
0: forget truth. Never drop
1: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
0: Take truth as your life.
1: సత్యమే భగవస్వరూపము.
0: Truth is God.
1: సత్యము లేని స్థానమే లేదు.
0: There's no place where
1: సత్యం సర్వత్రా ఉంటున్నది.
0: Truth is all over.
1: ఇది ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
0: Truth is beyond time and space.
1: సత్యం అందరికీ ఒక్కటే.
0: Truth is one and same.
1: అమెరికా సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
0: The truth is not separate like Japanese truth.
1: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
0: Truth is one and the same for all.
1: Truth is God.
0: So truth is God.
1: నీవు సత్యమనే నీవు అనుసరించు.
0: యు ఫాలో ట్రూత్.
1: ఈ సత్యమును అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
0: యాజ్ యు ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: లవ్. ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
0: What we are supposed to safeguard and protect is
1: not the country.
0: None can protect the country.
1: Satyani, dharmani, niu rachisti, aa satya dharmamle desamunu rachistayi.
0: If you uphold the truth and dharma, they in turn will protect the country.
1: Kanuka, manam ee naadu cheyavalsinatundi satya margamunu anusarinchi.
0: What we should do is to follow
1: dharmam
0: the path of
1: satya.
0: And when we organize ourselves righteously,
1: ఉట్టి పడుతుంది.
0: నేచురల్ డివైన్ లవ్ విల్ కమ్ టు అస్.
1: ఈ యొక్క దివైన్ లవ్ ఉండినప్పుడే,
0: వెన్ దర్ ఇస్ డివైన్ లవ్,
1: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
0: డివైన్ ఫీలింగ్స్ ఒరిజినేట్.
1: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
0: సో వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: ధర్మములకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
0: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టు, లవ్ అండ్ శాంక్టిటీ.
1: ఈ ప్రేమ లేని ధర్మం కానీ ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
0: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
1: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్తో వచ్చేటువంటివి కాదు.
0: డివైన్ ఫీలింగ్స్ కాన్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
1: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
0: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
1: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
1: భగవంతుని నిలయము.
0: That is a temple.
1: ఇది భగవంతుని పీఠము.
0: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
1: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే కూడా ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
1: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పనులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
0: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
1: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
0: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
1: ఈనాటి మానవుడు,
0: మ్యాన్ టుడే,
1: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
0: వాట్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
1: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
1: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
0: యాజ్ యు మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యు లాస్ట్ పీస్ టోటలీ.
1: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
0: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
1: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
1: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
0: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
1: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
0: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
0: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
1: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
0: And this good work will confer God's grace.
1: Manchi pani chesi cheddanu pondabodu.
0: By doing good you'll never get bad.
1: Chedda pani chesi manchini chendaledu.
0: Having done bad you can never get good.
1: Nimmamunu naati sootha palambuganna.
0: Having sown the seeds of the neem tree can't get mango.
1: Nimma palambuganna.
0: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
1: Kanuka
0: so
1: manamu chesukunnatvanti manchi cheddare mana badalaku moola karanam.
0: The good and bad actions that we do are the reason for happiness and pain.
1: ఎవరో నన్ను బాధిస్తారని మనం భావిస్తున్నాం, అది చాలా పొరపాటు.
0: వీ ఫీల్ దట్ వి ఆర్ హర్ట్, పుట్ టు హార్మ్ బై సమ్వన్ ఎల్స్.
1: మంచి చెడ్డలకు రెండింటికి మనమే మూల కారణము.
0: ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ వీ ఆర్ రెస్పాన్సిబుల్.
1: కనుక దీని మన ఏవో మనుష్యానాం కారణం బంధమొచ్చేవో అని.
0: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
0: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
1: కనుక మొట్టమొదట మన చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
0: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
1: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
0: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్.
1: చెడ్డ భావంలో నీవు అరికెట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
0: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
1: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్, అవర్ థాట్ ఫ్లో.
1: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
0: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
1: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
0: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
1: కనుక
0: సో
1: కాన్షియన్స్ ఇది చైతన్యతత్వం.
0: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
1: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
0: that awareness is within us.
1: కానీ దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతున్నారు.
0: Because of the body attachment, we don't cognize conscience. What is this body?
1: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
0: All this body is merely materialization.
1: అందుకోసమని గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
0: In Gayatri Mantra it is said, Om Bhur Bhuvah Svaha.
1: Bhur.
0: Bhur.
1: Ekamu, materialization body.
0: Bhur is the body, materialization.
1: Bhuvaha. Adhe, mind yokka vibration.
0: Bhuvaha is the vibration of the mind.
1: Svaha.
0: Svaha.
1: Idhe jnanam yokka radiation.
0: It is the radiation of the wisdom.
1: Kabatti materialization, vibration, radiation. మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
0: దర్ఫోర్ మెటరలైజేషన్ వైబ్రేషన్ అండ్ రేడియేషన్
1: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ రేడియేషన్ ఈజ్ ప్రజ్ఞాన దట్ ఈస్ డివైన్
1: ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఈజ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
0: వేదా సేస్ ది కాన్స్టెంట్
1: ఇంటిగ్రేషన్ అనేటువంటి బ్రహ్మ మన ఎందే ఉంటున్నాడు.
0: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానస్వరూపులే. సో ఆల్ అవర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
1: వేదమును విభజించి
0: వి డివైడ్ అండ్
1: వేదమును ప్రపంచమునకు చాటి
0: అండ్ హావింగ్ ప్రొపగేటెడ్ దిస్
1: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
0: వ్యాస. Who has propagated principles of
1: Veda. He
0: could not give up attachment
1: to the son. పరిత్యాగ వెళుతున్నటువంటి వ్యాసుని సుకుణ్ణి
0: that as Sukha was passing by as a renunciant.
1: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu annadu.
0: He went on asking, my dear son, stand still for a moment.
1: Kaani ye maatramu lekka cheyaledu.
0: But son didn't bother.
1: Katta kadapatiki.
0: Finally.
1: Itaniki satyam cheppatam manchidi anukunnadu.
0: He thought that he should teach truth to father. He stood there.
1: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
0: ఇన్ని వెంట క్లోజ్ నాయన
1: నీవు నా కుమారుడవు.
0: సన్ యు ఆర్ హియర్.
1: నా మాట నీవు వినకూడదా?
0: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
1: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
0: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
1: యువకుడు
0: ఇస్ యంగ్
1: సుకుడు
0: సుక
1: చెప్పాడు.
0: హీ సెడ్
1: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
0: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
1: నీవు బ్రహ్మవే, నేను బ్రహ్మనే.
0: యు ఆర్ గాడ్
1: సర్వం బ్రహ్మమయం జగత్తు.
0: The whole world is divine. So saying he left.
1: Vyasuniki koncham kanudirpu jarigindi.
0: And then Vyasa opened his eyes then.
1: Kanukane
0: so
1: anadi kaalam nundi ee bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
0: Sacred teachings have been there in Bharat since ages.
1: Idi maha pavitramainatti bharata desham.
0: Bharat is a sacred land.
1: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చేత కానీ నిండినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
1: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
1: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
0: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
1: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
0: దీస్ సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
1: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు
1: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
0: it may be separate apart.
1: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
0: But the divine power is uniform.
1: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
0: Human beings they differ in name and form.
1: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
0: But atmic principle is one.
1: వద్దన ఒక సాధకులు అడిగారు.
0: A seeker asked
1: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో.
0: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
1: ఆర్ దేర్. అందరి యందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
0: How is that same atma dwells in all?
1: ఒక్కొక్కరు ప్రార్థన పురస్కరించుకుని ఉంటాయి కదా.
0: It depends on the deservedness, isn't it?
1: దానికి నేను జవాబు చెప్పాను.
0: This is Bhagavan's reply.
1: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
0: As you decorate with illumination, you have so many colored bulbs all around.
1: కానీ ఒక్కొక్క బల్బు ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుంది.
0: The bulbs are separate.
1: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుంది.
0: The form of the bulb is also separate.
1: ఇది కూడా వేరువేరుగా ఉంటుంది.
0: Its capacity voltage is also different.
1: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
0: But the same current is present in all of the bulbs.
1: మతములన్నీ వేరు, మార్గంబు ఒక్కటే.
0: Religions are many but the path is one.
1: వస్త్ర భేదము వేరు, వస్తువు ఒకటే.
0: There are different types of cloths
1: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
1: పశుల వన్యలు వేరు పాలు ఒకటే.
0: ది కలర్స్ ఆఫ్ ది కవ్ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
1: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే.
0: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
1: పూల జాతులు వేరు పూజలొకటే.
0: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
0: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
1: యుతకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
0: What else is to be communicated to you?
1: Sadhu sadgunasannulau sabhyularam.
0: O sacred one.
1: Sadhu sadgunasannulau sabhyularam.
0: What else is to be communicated to you, O members of this noble, august, sacred assembly? Though bulbs are many and different, current is not separate.
1: బల్బు వంటిది.
0: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
1: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
0: నేమ్స్ అండ్ ఫార్మ్స్ డిఫర్.
1: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చును.
0: కలర్స్ వేరు.
1: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చును.
0: వోల్టేజెస్ డిఫర్.
1: కానీ కరెంట్ ఒకటి.
0: బట్ కరెంట్ ఈజ్ వన్.
1: మన బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
0: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్
1: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
0: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
1: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
0: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్?
1: ఎందు కరెంట్ ఒకటే.
0: కరెంట్ ఈస్ వన్ అండ్ ద సేమ్.
1: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
0: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
1: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
0: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హి గెట్స్
1: వారి ఎందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
0: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
1: ఆ భావము లేనటువంటి వారి ఎందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
0: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
1: ఎందుకు దైవత్వం ఒకటే.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
1: కనుక
0: సో
1: ప్రతి మానవుడు కూడాను
0: ఎవ్రీ మ్యాన్
1: తమ తమ స్థాయిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ ద పొజిషన్
1: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
0: అండ్ ది ఎక్స్పీరియన్స్
1: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
0: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
1: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
0: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి
1: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
0: వన్ మే హ్యావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
1: ఒకడు విశ్వమునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
1: ఒకడు విష్ణువునమ్ము.
0: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
0: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
1: యత్ భావం తద్ భవతి.
0: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
1: తమ తమ భావం పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
0: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
1: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
0: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంగ్.
1: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
0: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
1: ఉన్నంత మాత్రమే గంగా జలము.
0: Is that all the Ganges water?
1: Enta paathralaina kuda na Ganges nilipothundi.
0: Yes, the Ganges will fill up all the tumblers.
1: Mana yokka paathranu container nu penchukovali.
0: Let expand our containers.
1: Danni penchukunnappude ee yokka bhagavat prema gaani bhagavat shakti gaani manlo amitanga aavirbhavistundi.
0: If we have big and bigger containers, we can have more and more of divine love.
1: Ee naadu bhagavantuni pondadaniki shlokamulu cheta prayojanam ledu.
0: To attain God is not the shloka verse.
1: Neeku sadhana cheta prayojanam ledu.
0: Or any kind of king.
1: లేదు, గ్రంథ పఠనం చేత ప్రయోజనం లేదు.
0: నార్ టెక్స్చువల్ రీడింగ్.
1: యజ్ఞయాగాది కృతువుల చేత ప్రయోజనం లేదు.
0: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
1: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
0: If we don't do it wholeheartedly, all will be in vain.
1: హృదయవాసి భగవంతుడు.
0: God dwells in our heart.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: God is present in all beings.
1: ఈశావాస్యం ఇదం జగత్తు.
0: God is present in the entire universe.
1: జగత్తంతా కూడాను ఒక్క దైవ స్వరూపమే.
0: The universe is the manifestation of own one God.
1: ఏకం సత్య ప్రాభవదావదంతి.
0: ట్రూత్ ఈజ్ వన్.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
0: దిస్ యూనిటీ
1: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
0: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
1: అంత అనేకత్వం ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
0: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
1: ఇది కేవలం సంకుచితమైన భావము.
0: ఇట్స్ ఎ నారో మైండెడ్నెస్.
1: కంట్రాక్షన్ లవ్.
0: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
1: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
0: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
1: జీ stars are many.
0: Stars are many.
1: But sky is one.
0: But sky is one.
1: Nations are many.
0: Nations are
1: but
0: many.
1: But earth is one.
0: But earth is one.
1: Cows are many.
0: Cows are many.
1: Milk is one.
0: Milk is one.
1: Gold is one.
0: Gold is one.
1: But jewels are many.
0: Jewels are many.
1: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
0: We can attain divinity by following this path of unity, oneness.
1: అప్పుడే మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
0: Then we'll have peace in this human life.
1: ఈనాటి మానవుడు
0: man today
1: ఎన్ని సాధనలు చేసినప్పటికీ
0: in spite of spiritual endeavor
1: స్మరణ చేసినప్పటికీ
0: in spite of practices
1: కానీ శాంతి లేకపోతుండాలి.
0: He is devoid of
1: కారణం ఏమిటి?
0: Why?
1: దీనికి అనేక విధమైనటువంటి భౌతికంగా, లౌకికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
0: He has got so many social, political, worldly obstacles on the way.
1: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
0: Because of these obstacles, he is not able to know.
1: అభ్యంతరాలను దూరం చేయాలి.
0: First, he should remove these obstacles.
1: దీన్ని మనం లెక్క చేయకూడదు.
0: We should not be mindful of
1: this. నీ లక్ష్యంలో పెట్టుకో.
0: Keep your aim in view.
1: పుట్టుట ఒక చింత.
0: Birth is worry.
1: భూమి నుండి చింత.
0: Life.
1: సంసారం ఒక చింత.
0: Family life.
1: చావు చింత.
0: Death.
1: బాల్యమంతే చింత.
0: Childhood.
1: వార్ధక్యం ఒక చింత.
0: Old age.
1: జీవించుట ఒక చింత.
0: Life.
1: జరుపు చింత. కష్టములన్నీ చింత.
0: Difficulty.
1: కష్టములు ఒక చింత.
0: Loss.
1: సంతసం ఒక చింత. వింత చింత.
0: Even
1: అన్ని చింతలే ఈ జగత్.
0: Mystery. The world is full of worries.
1: చింతలేని మానవుడు, చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
0: There is no man without any worry
1: whatsoever. ప్రతి మానవుడికి కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతోనన్నా ఉంటుంటాడు.
0: Every man has got some worry.
1: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాడు.
0: One has so much of botheration, the other one
1: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ గాని క్వాలిటీ ఒక్కటే.
0: But there is difference in the quantity, but quality is one.
1: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
0: వీ షుడ్ అటైన్ దట్ స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
1: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
0: టు అటైన్ దట్ స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
1: మంచి మార్గంలో పోతున్నాను.
0: I am treading along the
1: right path. దివ్యమైన మార్గాన్ని అనుసరిస్తున్నాను.
0: I am following sacred
1: divine path. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
0: I don't harm
1: anybody. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
0: I am not putting anybody
1: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
0: When you follow the path of truth, you don't need to fear.
1: కనుకనే truth is God.
0: Truth is God.
1: దానిని మనం పెట్టుకుందాం.
0: We have to keep in
1: view. Consciousness ni follow chey.
0: Follow your conscience.
1: Ni dehanni follow cheyavaddu.
0: Don't follow the body.
1: Mind ni follow cheyaddu.
0: Don't follow the mind.
1: Mind is like a mad monkey.
0: Mind is
1: body
0: like,
1: a water bubble.
0: Body is like
1: don't
0: water bubble.
1: Don't follow the body and mind.
0: Don't follow the body
1: follow
0: and mind.
1: Follow the conscience.
0: Follow the conscience.
1: Ni conscience ade nijamainatundi daivam.
0: Your conscience is divine.
1: Ni deham nunde ni daivam untunnadu.
0: God is in you.
1: దైవం ప్రత్యేకంగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
0: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
1: దేవుడనగా వేరు దేశమందును లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
1: పాపమనగా వేరు పరదేశమున లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
1: తాను చేయు పనుల తగిలియుండు.
0: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
1: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
0: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్ యాక్షన్.
1: దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
1: దేహమందే ఉంటుండాలి.
0: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
1: దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన.
0: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
1: టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: ఎలాంటి టెంపుల్?
0: What sort of temple?
1: Permanent temple కాదు ఇది.
0: It's not the ordinary
1: moving temple. Moving temple. ఎక్కడ బాడీ పోతే అక్కడ అంతా దైవం వస్తుండాలి నీ వెంట.
0: Body is a moving temple. Wherever you go, it follows
1: ఇది
0: you.
1: పవిత్రమైన టెంపుల్.
0: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
1: దివ్యమైన టెంపుల్.
0: ఎ డివైన్
1: టెంపుల్. భవ్యమైన టెంపుల్.
0: నవ్
1: నవ్యమైన టెంపుల్.
0: న్యూ.
1: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
0: Why should we disgusted of this temple?
1: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
0: Experience the sacredness of this temple.
1: దేహం ఇచ్చినది ఎందుకు?
0: Why the body is given?
1: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
0: You know why it is given?
1: సందులు గొందులు తిరుగుటక.
0: Is it to go around the roads and by
1: lanes? కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా.
0: The body is given to see God wholeheartedly, opening your eyes.
1: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
0: Body is gifted.
1: ఇది దైవం యొక్క గిఫ్ట్.
0: Body is God's gift.
1: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
0: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్ టేక్ సీక్రెట్ యాక్షన్స్.
1: కర్మానుబంధీని మనుష్యలోకే.
0: హ్యూమన్ సొసైటీ ఈజ్ బౌండ్ బై యాక్టివిటీ.
1: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆచరించాలి.
0: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
1: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
0: వీ షుడ్ అండర్ టేక్ గుడ్ యాక్షన్.
1: సత్కర్మలు. దీని సత్సంగము.
0: Good actions, good company.
1: సత్సంగం అంటే ఏమిటి?
0: What is good company?
1: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
0: Not an assembly of devotees. No.
1: సత్.
0: సత్.
1: Being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
0: సత్. Being, that which is eternal.
1: దాని సంగత్వాన్ని మనం పొందాలి.
0: We should be in close proximity to the divine.
1: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్ మనకు వెంటనే ఉంటుంటారు.
0: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్
1: అవేర్నెస్
0: చిత్ అవేర్నెస్
1: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్ చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్ సత్ ఇస్ చేంజ్లెస్
1: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
0: This being Sat is pure, unsullied, sweet, precious gem.
1: అది చక్కెర వంటిది.
0: It is like a sugar.
1: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
0: You mix this sugar, that is the being, either in water or tea or coffee.
1: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
0: Because it's eternal.
1: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానికి పట్టుకోవాలి.
0: Hold the sugar of sat on one hand.
1: చైతన్యము అది అవేర్నెస్.
0: చిత్ ఇస్ అవేర్నెస్.
1: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
0: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
1: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
0: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్ ఇస్ వాటర్.
1: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
0: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
1: షుగర్ అండ్ వాటర్ రెండింటినీ మిక్స్ చేయాలి.
0: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
1: షుగరు కాదు, వాటరు కాదు.
0: Then it is neither sugar nor water.
1: Sirap, moodo peru vachestundi.
0: It gets third names.
1: Ee sattu chittu rendu cheyatudiki aanandam anetundi manlo aavirbhavistundi.
0: With the combination of the being and awareness there comes bliss, ananda.
1: Ee rendittini cheyatundi oka vidhananni manam gurtinchali.
0: We should find out the procedure to join these two.
1: Andar endu sattu unnadi.
0: There is being sat in everybody.
1: Aa satte mana yokka divyamainatundi aatmatattvam.
0: That sat being is atmic principle.
1: Aa chitte mana dehatattvam.
0: Chit stands for body principle.
1: ఏకత్వమే మానవత్వము.
0: The combination of the two is
1: ఈ మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
0: This human life is not simply human as such.
1: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉంటుండాలి.
0: This అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
1: అదే లక్ష్యము.
0: That to attain that is main.
1: అదే అక్షరము.
0: దట్ ఈస్ అక్షర.
1: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరం అనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
0: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
1: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
0: బాడీ పెరిషబుల్.
1: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
0: ఆత్మ ఇస్
1: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
0: వేద ఎక్స్టోల్
1: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
1: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
0: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ
1: బాడీ. రెండూ చేరినటువంటిది అక్షరం.
0: The combination of these two is akshara.
1: ఈ అర్ధనారీశ్వరం.
0: This is androgynous nature.
1: దేహం ప్రకృతి.
0: Body is nature.
1: ఈ ప్రకృతి ఏ పార్వతి.
0: And this nature, ప్రకృతి is పార్వతి.
1: ఆత్మ ఇది ఏ శివుడు.
0: ఆత్మ ఈ శివ.
1: కాబట్టి శివ పార్వతుల యొక్క ఏకత్వమే మానవత్వము.
0: The combination of శివ and పార్వతి is human life.
1: కనుక ఇది అర్ధనారీశ్వరం అన్నారు.
0: This is the principle of అర్ధనారీశ్వరం.
1: మానవత్వంలో ఎన్నో విధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవాల్సినటువంటివన్నీ ఉన్నాయి.
0: In human life there are lots.
1: దైవత్వాన్ని తెలుసుకోవడం చాలా సులభం.
0: It's very easy to know the divinity.
1: తెలియదు కానీ మన మనసునందున్నటువంటి దుర్భావములు దుర్యోచనలు దుర్భా ఇవన్నీ తీసిపారవి.
0: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్ వికెట్ థాట్స్
1: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
0: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్
1: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
0: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సీక్రెట్.
1: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
0: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
1: ప్రేమ అనేటువంటి ఒక జలమును నింపించమంటే
0: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
1: సత్కర్మల యందు సద్భావముల యందు సద్వాట్ అన్నిటి యందు కూడాను ఈ ప్రేమ రసమే వస్తుంటాది.
0: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్
1: దేహములకు పంచ ప్రాణములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
0: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్ ద లైఫ్ షీట్స్.
1: ఈ ట్యాప్స్ అంతా కూడా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుండే.
0: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ ట్యాప్ తిప్పినా కానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
0: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్ యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
1: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
1: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండాలి అనుకుంటారు మీరు.
0: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
1: దీని పేరే అది.
0: ఇట్స్ వెరీ నేమ్
1: హృదయము. హృత్ ప్లస్ దయా హృదయ.
0: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
1: అదే కంపాషన్.
0: దయా ఇస్ కంపాషన్.
1: ఈ కంపాషన్ ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
0: దిస్ కంపాషన్ ఇస్ లవ్ ప్రేమ.
1: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
0: వీ సే మ్యాన్ కైండ్.
1: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనటువంటి మానవత్వమే కాదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్
1: కైండ్
0: ఇన్ దే వెన్ దేర్ ఇస్ నో కైండ్నెస్ దే కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
1: కైండ్నెస్ తో ఉంటుండాలి.
0: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
1: కైండ్నెస్ ఏ హృదయంకు సరైనటువంటి గుర్తు.
0: దట్ కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్ హార్ట్.
1: కైండ్నెస్ ను మనం భంగపరిస్తే మనం పాపం చేసిన వారం అవుతాం.
0: వెన్ వన్స్ వీ గివ్ అప్ బిట్రే దిస్ కైండ్నెస్ విల్ కమిటింగ్ ఎ సిన్.
1: అపకారము మనం చేయకూడదు.
0: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడి.
1: దీనిని పురస్కరించుకుని
0: బేసింగ్ ఆన్ దిస్
1: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
0: హూ విల్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
1: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటిది రెండు వాక్యంలో చెప్పాడు.
0: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టు సెంటెన్సెస్.
1: పుణ్యాయ పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
0: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
1: కానీ ఇది కాదు దీని అర్థము.
0: ఇస్ నాట్ ద మీనింగ్.
1: పర ఉపకర ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
0: పరోపకార పర ఉపకర
1: పర ఆత్మత్వము
0: పర ఆత్మ
1: ఉప సమీపత్వము
0: ఉప ప్రకర
1: చేరడానికి ప్రయత్నం చేయి.
0: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్
1: సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
0: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ
1: ఎవరికో ఇంటి దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
0: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ
1: అది పరోపకారం కాదు.
0: ఇట్ కెనాట్ బి పరోపకార.
1: పర ఉప సమీపంలో పోవాలి.
0: పర గాడ్ ఉప
1: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
0: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
1: పాపాయ పరపీడనం పరపీడనం
0: పరపీడనం
1: పరపీడనం
0: పరపీడనం
1: పర అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ పర?
1: ఏకత్వము
0: యూనిటీ.
1: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
0: టు వ్యూ దట్ వన్నెస్ యాజ్ మల్టిప్లిసిటీ ఈజ్ పీడా.
1: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
0: టు వ్యూ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ
1: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
0: కన్సిడర్ వన్ గాడ్ యాజ్ మెనీ ఈజ్ ఎ సిన్.
1: కనుక ఇదే పాపము అన్నారు.
0: దిస్ ఈజ్ ద సిన్.
1: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
0: The merit lies in viewing the oneness as that. అది ఏకత్వంగా
1: ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
0: If we don't view like that, it's a sin.
1: కనుకని help ever hurt never అన్న.
0: Help ever hurt never.
1: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
0: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
1: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము నీ వంశము నీ యొక్క సంపద నీ యొక్క సమాజము ఈ ప్రపంచం అంతకుడు నువ్వు పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
0: వెన్ యూ లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ యువర్ సెల్ఫ్ యువర్ ఫ్యామిలీ ది కంట్రీ
1: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
0: ఇఫ్ యూ హర్ట్ ఎనీబడి
1: ఉన్నటువంటి భగవంతుడే.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: అందరి ఎందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
0: ది సేమ్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కాబట్టి ఏకం సత్
0: Truth is one.
1: విప్ర బహుధా వదంతి ఉన్నదాన్ని అనేక మంది అనేక రకంగా చెప్తూ వచ్చారు.
0: స్పీకర్స్ డిక్లేర్ ఇన్ ఎ వేరీడ్ వే.
1: ఈ కప్పులో వాటర్ ఉంది.
0: హియర్ దేర్ ఇస్ వాటర్ ఇన్ దిస్ కప్.
1: ఇంగ్లీష్ వాడు వస్తాడు ఇది వాటర్ అంటాడు.
0: ఇంగ్లీష్ మెన్ కాల్స్ ఇట్
1: వాటర్. హిందీ వాడు వస్తాడు తన్ని అంటాడు పాని అంటాడు.
0: అండ్ హిందీ పర్సన్ కాల్స్
1: తమిళ వాడు వస్తాడు తన్ని అంటారు.
0: తమిళియన్ కాల్స్
1: ఇట్ వాడు వస్తాడు వారి అంటాడు.
0: సంస్కృత్ పర్సన్ కాల్స్
1: ఇట్ వాటర్. తెలుగు వాడు నీరు అంటాడు.
0: తెలుగు మెన్ కాల్స్ ఇట్ నీరు.
1: ఈ పేర్లంతా కూడా ఒక పదార్థముకు పెట్టినటువంటివి కానీ ఆ భాషల యొక్క మార్పే.
0: All the names relate to the same sub matter here, basically the language.
1: దివ్యమైనటువంటి ప్రేమ తత్వం అందరి హృదయమునందు ఉంటుండాలి.
0: Divine love is in everybody.
1: అది మార్పు చెందేటువంటిది కాదు.
0: It will never change.
1: దాని కూర్పు చేసేటువంటిది కాదు.
0: And nobody can diminish
1: it. ఎవరేమి చెప్పినా ఇది ఫోర్స్ తో వచ్చేటువంటిది కాదు.
0: It cannot be obtained out of force.
1: మనలో నుండి ఆవిర్భవించేటువంటిది.
0: It comes out of source.
1: అందరి యందు ఉండేటువంటిదే దివ్యత్వము.
0: Divinity is in all.
1: ఇది అనేకత్వం కాదు.
0: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ.
1: ఏకత్వమే ఏకత్వమే.
0: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్.
1: ఇట్ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
0: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్నెస్.
1: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ.
0: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం.
1: ఏ కర్మలను వదలనక్కర్లేదు.
0: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్.
1: ఏ సాధనలు వదలనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
1: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో.
0: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్.
1: సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో.
0: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: ఏది చేసినా అంత దైవం అర్పితమే.
0: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్.
1: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది.
0: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్.
1: దైవము లేనటువంటిది ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
1: అంతా దైవమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
1: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు దైవమే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ.
1: ఉన్నది ఒక్కటే.
0: ఓన్లీ వన్ థింగ్.
1: కానీ మనకు కనిపించదు.
0: బట్ యూ డోంట్ సీ.
1: కానీ మనకు చిక్కదు.
0: యూ కాంట్ క్యాచ్.
1: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు.
0: యాజ్ యూ కెనాట్ సీ యాజ్ యూ కెనాట్ క్యాచ్ యూ కెనాట్ డినై.
1: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది.
0: భగవాన్ సెడ్ ద అదర్ డే దట్
1: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము.
0: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్.
1: కానీ ఆ గాలిని మనం చూడలేము.
0: యూ డోంట్ సీ దట్.
1: ఆ గాలిని పట్టలేము.
0: యూ కాంట్ క్యాచ్.
1: పట్టకుండా పోయినంత మాత్రమే
0: as you cannot catch it.
1: చూడకపోయినంతే మాత్రమే
0: as you can't see.
1: ఎంత వెరితనము.
0: Can you deny the presence of air?
1: అది లేకపోతే మనమే లేము.
0: Can we live without it?
1: కాబట్టి ఉన్నది పంచభూతమునంత భగవత్ స్వరూపమే.
0: All five elements are divine.
1: కాబట్టి ఏ భూతమును కూడాను మనం వ్యర్థం చేయకూడదు.
0: We should not waste any one of these elements.
1: ఈ భావం చేత ప్రతి మానవుడు కూడాను తన నిత్య జీవితంలో సాధన సల్పుకుంటూ పోతే దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు.
0: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్.
1: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ.
1: ఈ బాండేజ్ ఒక నెగటివ్.
0: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్.
1: ఈ లిబరేషన్ ఒక పాజిటివ్.
0: లిబరేషన్ ఇస్ పాజిటివ్.
1: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్.
1: లాక్ ఉంది.
0: హియర్ ఇస్ లాక్.
1: కీ ఉంది.
0: హియర్ ఇస్ కీ.
1: ఈ కీ లాక్ లో పెట్టు.
0: పుట్ ది కీ ఇన్ ద లాక్.
1: టర్న్ లెఫ్ట్ సైడ్.
0: టర్న్ లెఫ్ట్ సైడ్.
1: ఓపెన్.
0: ఇట్ ఓపెన్.
1: టర్న్ రైట్ సైడ్.
0: టర్న్ రైట్ సైడ్.
1: లాక్.
0: ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ. టర్నింగ్ డిఫరెన్స్.
0: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్.
1: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం.
0: ద హోల్ వరల్డ్ ఇస్ డివైన్.
1: మైండ్ అనేటువంటిది కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: నీవు దైవం వైపుని తిప్పు.
0: టర్న్ గాడ్ వర్డ్.
1: పాజిటివ్ అవుతుంది.
0: ఇట్ బికమ్స్ పాజిటివ్.
1: నీవు ప్రకృతి వైపుని తిప్పు. బంధన అయిపోతుంది.
0: టర్న్ టువర్డ్ ద వరల్డ్.
1: దీన్ని పురస్కరించుకుని మన ఏవ మనుష్యానం కారణం బంధమోచయో అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫార్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
1: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు.
0: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్.
1: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్.
1: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు.
0: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు.
1: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు.
0: But there is one without birth and death.
1: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు.
0: He has no beginning nor end. తాను
1: చావక పుట్టక చంపబడక.
0: He doesn't die nor born.
1: సర్వమును సాక్షి అయి వెలుగు.
0: He stands an eternal witness.
1: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు.
0: And he is truth.
1: తాను పుట్టుక లేదు చావుకు లేదు.
0: He has no birth nor death.
1: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదట గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ డివైన్ ప్రిన్సిపల్. దైవ
1: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు.
0: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆల్.
1: ఆ ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు.
0: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: సో భగవాన్ సేస్ లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
0: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్. ప్రాపంచిక
1: సంబంధమైనటువంటి సుఖ సుఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
0: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్.
1: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు.
0: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
1: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు.
0: మెనీ సఫర్డ్.
1: వారేది?
0: వేర్ ఆర్ దే?
1: కారే రాజు రాజ్యమును కలగరే గర్వంలో తిండి పొందరి వారేది?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
1: నిరిత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
0: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర
1: నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
0: అండ్ డూ యూ ఫైండ్ ద నల కింగ్?
1: అది సేతువు గట్టే
0: Bill, bridge is built.
1: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
0: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
1: ఎందరెందరు రాజులు ఏగినారో.
0: సో మెనీ లెఫ్ట్.
1: ఒక్కరును వెంటకొని పోవరు ఈ ఉరివి స్థలము.
0: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
1: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
0: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ? ద వన్ ఆఫ్ ధర్మ.
1: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
0: నో బడీ విల్ టేక్
1: ఇట్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
0: All should give up.
1: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
0: జస్ట్ యాజ్ వీ ఆర్ బోర్న్ వీ డై లైక్ దట్.
1: వచ్చే సమయం ఇంత బట్టైనా కట్టుకుని రాడు.
0: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వీ డోంట్ పోయే
1: అడ్రస్ అనేది ఇచ్చిపోడు.
0: అండ్ యాజ్ వీ లీవ్ వీ డోంట్ గివ్ అవర్ అడ్రస్.
1: మనం కట్టుకుని మనం ఏం అనుభవించేది?
0: వాట్ దట్ వీ ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
1: ఎవరెవరి ప్రాప్తానుసారం వాడు పొందుతుంటారు.
0: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
1: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రత పొందాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్.
1: నేమ్ తేవాలి.
0: వీ షుడ్ గెట్ ఎ
1: గుడ్ నేమ్. ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా రూపొందాలి.
0: వీ షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
1: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
0: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
1: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
1: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
0: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
1: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
1: అదే పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
0: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
1: ఈ విధమైనటువంటి ఒక దివ్యత్వాన్ని ఎన్ని రకములైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు.
0: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
1: గమ్యం ఒక్కటే.
0: బట్ గోల్ ఈజ్ వన్.
1: ధన్యం ఒక్కటే.
0: గోల్ ఈజ్ వన్.
1: ఈ గోల్ ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
1: గోల్ ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
0: వీ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
1: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
0: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
1: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
0: How long can you hit with your leg?
1: ఎప్పుడు కాల్తోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
0: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
1: కాలి దెబ్బలు ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింది కాదు.
0: ద ఫుట్బాల్ ఇస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
1: ఎంతవరకు దీనికి తప్పదు ఇది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
0: సో లాంగ్ ది ఫుట్బాల్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
1: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటూ అందుకుంటాడు.
0: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
1: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
0: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
1: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
0: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
1: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
0: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
1: సమావేశం జరుగుతూనే ఉంటుంటారు.
0: There's a conflict between good and wicked constantly.
1: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటుంది.
0: There's war between the two.
1: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటుంది.
0: This fighting goes on.
1: అయితే ఈ ఆరు ఎవరు?
0: Who are these six?
1: కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: The lust, greed, avarice.
1: ఈ ఆరు మంది ఒక వైపున.
0: All the
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
0: The six wicked on one side, the six noble on the other side.
1: ఆరు మంది ఒక వైపున కొడుతుంటారు.
0: All the six this side and that side hit the ball.
1: అయితే
0: but
1: దీనికి గోల్ ఒకటి ఉండాలి.
0: But there is a goal one.
1: అది రెండు స్తంభములు నాటి ఉంటారు.
0: The two poles on
1: ఈ రెండు స్తంభములకు మధ్యలో పనే పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
0: When the ball passes off between the two ends of the goal, then you will be getting it.
1: హేమనసుకింప హేమతారక విద్య, పరమనసుకింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
0: To be happy in this world, we should have secular knowledge.
1: అవే మనకు లిమిట్.
0: The spiritual knowledge for the other world.
1: మధ్యలో మనం దైపనేటువంటి గోలు కొట్టినప్పుడు ఇది దివ్య. క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యములు.
0: The lust, greed, avarice.
1: ఈ ఆరు మంది ఒక వైపున.
0: All the six.
1: సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస, ప్రకృతి ధర్మము.
0: The six wicked on one side, the six noble on the other side.

0: ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
1: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
0: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
1: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
0: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
1: మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
0: When once you hit at the goal, you'll
1: no
0: not be
1: life,
0: born again.
1: No life, no.
0: There's no life.
1: No birth.
0: No birth.
1: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ బర్త్,
1: బర్త్ లేనప్పుడు డెత్ ఎక్కడుంది?
0: వెన్ దోస్ నో బర్త్ వేర్ ఇస్
1: డెత్ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ లిబరేషన్.
1: మరొక విచారంగా ఉండదు అది.
0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
1: ఈ సంబంధం అయినటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
0: వీ షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
1: కనుక
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులు.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఆనంద పిపాసులే.
0: యు ఎస్పైర్ బ్లిస్.
1: ఆత్మస్వరూపులే.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆత్మ. ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ గాడ్. లెట్ స్టార్ట్ రిపీటింగ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్. ఐఎమ్ నాట్ మ్యాన్. ఐఎమ్ గాడ్.
1: దేహము మ్యాన్ తత్వమే కానీ నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: Malamutra durganda mamsaraktam gaani punugu jawwaajilu puttabo.
0: The human body is full of fecal matter and horrible
1: urine.
0: It's dirty place.
1: Rogamula muggedu gampa.
0: Afflicted by diseases.
1: Jaatam chelanamu bondu dumpa.
0: It perinates like a life.
1: Bavagaramayakaleni kampa.
0: It's full of bones.
1: Amulamana mappu dalampa.
0: And it's full of bones.
1: Nischiramani nammaboku manasa.
0: Don't think, oh mind, the body is permanent.
1: Ee deham anetundi oka upadi.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: దేర్ లైస్ ది అవేర్నెస్, అవర్ ట్రూ ఫామ్.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యు ఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: deham ko upadhi gaani visvasinchu.
0: Take this body as an instrument.
1: Upadhi.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ivanni kuda upadhide.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: Ee negatives nu positive lopal undi anni nadipistuntundadi.
0: And it's the positive behind that makes this negatives work.
1: Nee positive thoughts ni develop chesko.
0: Develop positive thoughts.
1: Appude nee dhanyudaipothavu.
0: Then you'll work for redemption.
1: Ee tuchyamainatundi anityamainatundi ashastramainatundi పైన మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ us ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండల

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బయట రిపుల నెట్లు పట్టగలడు.

0: one who is defeated by the inner enemies, how is he going to conquer the enemies from outside himself? If one can understand the nature of man, the inner aspects of man, then one can know all things about himself. This is the truth, the plain truth which I am telling you.
1: ప్రేమస్వరూపులార, మానవుడు సుఖాభిలాషి, ఆనంద పిపాసి.
0: ప్రేమస్వరూపస్, మ్యాన్ డిజైర్స్ హ్యాపీనెస్, మ్యాన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్.
1: ఆనందమును పొందుటకై రాత్రింపగలు మానవుడు అనేక విధములైనటువంటి ప్రయత్నములు జరుపుచున్నాడు.
0: In order to attain this happiness and enjoy this bliss, man is making all efforts day and night.
1: మానవునికి ఉన్నదే రెండు కోరికలు.
0: Man has only two desires.
1: ఒకటి సుఖ ప్రాప్తి, దుఃఖ రెండవది దుఃఖ నివృత్తి.
0: One is to attain happiness and bliss. The second one is to get rid of his sorrow.
1: అయితే మానవుడు సుఖమును ఆనందమును కోరటలో ఉండేటువంటి కారణం ఏమిటి?
0: బట్ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ మ్యాన్ వాంటింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్?
1: సుఖము ఆనందము మానవుని స్వరూపం కనుక తన స్వరూపమును తాను కోరుతున్నాడు.
0: ఇట్ సో హ్యాపన్స్ దట్ హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆర్ ది వెరీ ట్రూ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, సో హీ వాంట్స్ టు హ్యావ్ హిస్ న్యాచురల్ ఫార్మ్.
1: దీనికి వైజ్ఞానికమైనటువంటి యొక్క సత్యం కూడా లేకపోలేదు.
0: ఇట్ ఈస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఈస్ నాట్ ఎ ట్రూత్ విత్ ఎ సైంటిఫిక్ బేసిస్ ఫర్ దిస్.
1: చక్కెర తన యొక్క స్వభావము తీపి.
0: ది నేచర్ ఆఫ్ షుగర్ ఈస్ టు బి స్వీట్.
1: విచ్చిన గులాబీ పుష్పములకు సుగంధము సహజము.
0: A rose which blossoms has its natural quality of fragrance.
1: అదే విధముగాని మానవుడు తన సహజమైనటువంటి ఆనందమును తాను కోరుటలో ఇది కేవలము తన కర్తవ్యమే.
0: ఇన్ ది సేమ్ మేనర్ మ్యాన్ డిజైరింగ్ టు హ్యావ్ హ్యాపీనెస్ విచ్ ఇస్ హిస్ నేచర్ ఈజ్ హిస్ నార్మల్ డ్యూటీ.
1: లౌకిక జగత్తునందు ఈ సత్యమును మనము నిత్యము దర్శిస్తున్నాము, వ్యవహరిస్తున్నాము.
0: ఇన్ ది డైలీ వరల్డ్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ సీ దిస్ ట్రూత్ ఎవ్రీ డే అండ్ వీ ఫాలో దిస్ ట్రూత్ ఇన్ అవర్ బిహేవియర్.
1: ఎక్కడెక్కడ ఈ సహజం ఉన్నదో అక్కడక్కడ ఈ విధమైనటువంటి యొక్క మనకు స్పృహిస్తూ ఈ యొక్క సహజాన్ని మనము నిరూపిస్తూ ఉన్నాము.
0: Wherever there is such natural truth present, there we also feel and experience this very truth and demonstrate that truth.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: ఒక వ్యక్తి దుఃఖముతో బాధపడుతున్న సమయమునందు మార్గమునందు వెళ్ళు ప్రతి వ్యక్తి కూడాను అతను దుఃఖమునకు కారణమేమని ప్రశ్నించడానికి ప్రయత్నిస్తుంటారు.
0: ఇఫ్ ఎన్ ఇండివిజువల్ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ సారో, ఎవరీ అదర్ ఇండివిజువల్ హూ మీట్స్ హిమ్ ఆన్ ది వే విల్ ట్రై అండ్ ఆస్క్ ఇన్ ది క్వశ్చన్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ యువర్ సారో?
1: నిజముగా ఈ దుఃఖమునకు కారణమేమని అడుగుటలో ఉన్నటువంటి హేతు ఏమిటి?
0: ట్రూలీ వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఆస్కింగ్ ఫర్ ది రీజన్ ఫర్ దిస్ సారో?
1: అనగా దుఃఖము మానవునికి అసహజము కనుక ఈ అసహజమైనటువంటి దుఃఖమును మానవుడు విచిత్రముగా ప్రశ్నించడానికి ప్రయత్నిస్తాడు.
0: దిస్ మీన్స్ దట్ సిన్స్ సారో ఇస్ అన్నాచురల్ టు మ్యాన్, మ్యాన్ ఆస్క్స్ ఎ క్వశ్చన్, వై ఇస్ దిస్ అన్నాచురల్ సారో కమ్ టు యూ?
1: మరొక తెగ యందు ఒక వ్యక్తి ఆనందముతో ప్రసన్నుడై ఉంటాడు.
0: ఇన్ అనదర్ ఇన్స్టెన్స్ మ్యాన్ విల్ బి వెరీ హ్యాపీ విత్ బ్లిస్.
1: అయితే అట్టి మానవుని చూచినటువంటి వ్యక్తులు అయ్యా నీవెందుకు దుఃఖించడం లేదని ఎవరు కూడా నువ్వు ప్రశ్నించారు.
0: ఇన్ దట్ కాంటెక్స్ట్ అనదర్ ఇండివిజువల్ హూ సీస్ సచ్ ఎ హ్యాపీ మ్యాన్ విల్ నాట్ ఆస్క్ ది క్వశ్చన్, వై ఆర్ యూ నాట్ ఇన్ సారో, వై ఆర్ యూ హ్యాపీ?
1: ఈ విధమైనటువంటి ప్రశ్న వ్యవహారములకు విరుద్ధముగా ఉన్నటువంటి.
0: సచ్ ఎ క్వశ్చన్ ఇఫ్ ఆస్క్డ్ విల్ బి కాంట్రరీ టు వాట్ ఈస్ నార్మల్.
1: కనుక ఇట్టి సహజమైనటువంటి యొక్క మానవత్వాన్ని వ్యక్తిత్వంగా మనం భావించి దివ్యత్వాన్ని విస్మరించి మనము అనేక విధమైనటువంటి దుఃఖములకు గురి అవుతున్నాము.
0: We in our lives think that this natural quality of happiness is not natural and we forget the divinity in it and we subject ourselves to many difficulties.
1: తన సత్యమైనటువంటి ఆనందమును తాను కోరటము, తన అసత్యమైనటువంటి దుఃఖమును ద్వేషించటము ప్రతి మానవునికి కర్తవ్యం.
0: that which is truly his, namely happiness, to desire such happiness, and that which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏంటి?
0: But what is natural to us in the form of happiness, we are unable to acquire and reach. What is the reason for that?
1: దీనికి దేహ, ఇంద్రియ, మనస్సు, బుద్ధి యొక్క గుణకారణములే దీనికి హేతు.
0: The reason for this situation is related to our body, to our sensory organs, to our mind and to our intellect.
1: ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి యొక్క మాలిన్యములు ఏమిటి?
0: Which is truly is not his, that is sorrow, to get rid of it is natural to every human being.
1: ఈ సహజమైనటువంటి ఆనందము మనం అందుకోలేకపోతున్నాము. దీనికి కారణం ఏమిటి?
0: But

0: relating to the body, relating to the sensory organs, the mind and the intellect.
1: వీటి మాలిన్యమును మనం దూరం చేసుకున్నప్పుడే మనం సహజ ఆనందాన్ని అనుభవించడానికి అర్హులమవుతాం.
0: It's only when we can push away the impurities in these regards away from us will we deserve to enjoy happiness.
1: అయితే ఈ వీటికి ఉన్నటువంటి గుణ దోషములు ఏమిటి?
0: What exactly are the faults that are contained here?
1: రాగ, ద్వేష, పదవి, ప్రతిష్టలే దీనికి మూల కారణం.
0: The main reasons for this are our attachments and our dislike of certain things and liking to be in a position of authority.
1: కేవలము మానవత్వములో అనేక విధములైనటువంటి యొక్క సమస్తయందు నిత్యము మనము అనుభవిస్తున్నాము.
0: In all organizations relating to humanity, we are experiencing these things every day.
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There's one small example.
1: మానవుడు శ్రీమంతుడైనటువంటి వారిలో కొంతమంది, అధికారులు ఎందు కొంతమంది కూడాను నిత్య జీవితంలో మనకు ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: Men who are prosperous, men who are in positions of authority in daily life tell us various things.
1: సుఖాపేక్ష చేత కొంతమంది సాయంకాలం అయ్యే సమయానికి క్లబ్బులకు వెళుతున్నాం.
0: In order to have happiness and enjoyment, some people, by the evening comes, they go to the clubs.
1: ఈ క్లబ్బునకు వెళ్లి త్రాగటము, జూదములు, ఇంకా అనేక విధమైనటువంటి యొక్క చెడు మార్గములలో మనం జీవిస్తున్నాము.
0: Thus going to the club, in many ways, drinking, gambling and many other such bad paths we are living in them.
1: కానీ ఆ వ్యక్తి ఈ క్లబ్బునకు ప్రవేశించినది సుఖప్రాప్తి నిమిత్తమే.
0: But that individual, he joined the club for the sake of getting satisfaction and happiness.
1: కాని ఈ సుఖము అనేటువంటిది పేకాటలో ఉంటున్నదా లేక త్రాగటంలో ఉంటున్నదా? లేదు.
0: But this happiness, is it contained in gambling, in playing cards or in drinking? No.
1: ఈ సహజమైనటువంటి ఆనందము తనయందున్నది కాని వేరొక ప్రదేశమందు లేదు.
0: This natural happiness is present in him but not outside him.
1: కనుక ఈ ఆనందాపేక్ష నిమిత్తమై మానవుడు పెడమార్గమును అనుసరించి అనేక విధములుగా తనకు తాను భ్రష్ట్ అయి సమాజమును కూడా భ్రష్ట్ గావించుతున్నాడు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ హ్యాపీనెస్ మ్యాన్ టేక్స్ టు దీస్ రాంగ్ పాత్స్ అండ్ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్. నాట్ ఓన్లీ డిస్ట్రాయ్స్ హిమ్సెల్ఫ్, హీ లూజెస్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ ఇన్ హిస్ లైఫ్.
1: ఆనందము తన యొక్క స్వరూపమే.
0: హ్యాపీనెస్ ఈజ్ హిస్ ఫామ్.
1: తాననగా ఎవరు?
0: But who is it that we refer to as
1: tananaga? Nenu oka purushunnu, nenu oka vyaktini, nenu oka baludanu, nenu oka streeni aneetuvanti oka deha bhranti tho cheppinatuvanti jawabu kaadu.
0: But the correct answer to who is this is not to say that he is an individual or he is a man or a woman or a child.
1: Taanu anaga kevalamu tana yokka tattvamunu telusukovadaniki prayatnam cheyatamlo aatma swaroopudu maatrame.
0: Here I refers to the form of atma which is intended to find out his own true nature.
1: Anandam atmam swaroopam karuka itti aanandaanveshamainatunti yokka manava tattvamu manamu antarmukhamainatunti yokka divyamainatunti yokka tejasunandu manam parikinchadaniki prayatninchali.
0: Since bliss and happiness are simply forms of atma which is in us, we should try to seek this happiness by looking inwards.
1: కానీ ఆనందం ఉన్నది ఒక ప్రదేశము, మనం దానిని అన్వేషించటము మరొక మార్గము.
0: బట్ ఇట్ హ్యాపెన్స్ దట్ ది ప్లేస్ వేర్ దిస్ బ్లిస్ రిసైడ్స్ ఇస్ వన్ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ఇట్ ఇన్ ఎ టోటలీ డిఫరెంట్ ప్లేస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: ఒక గృహస్థునకు ఏకైక పుత్రుడు ఉన్నాడు.
0: One householder has got only one son.
1: ఒకానొక దినమున ఆ పుత్రునకు తేలు పుట్టింది.
0: On one day this son was stung by a scorpion.
1: కానీ బాధపడుతున్నటువంటి కుమారుణ్ణి తండ్రి చూచాడు.
0: ది ఫాదర్ లుక్డ్ అట్ ది సన్ హూ ఇస్ సఫరింగ్.
1: కానీ దానికి కారణం అడిగేటప్పటికి నాన్న తేలు పుట్టింది చెప్పని ఏడ్చాడు.
0: When the father asked for the reason for his pain, the son cried and said that he was stung by a.
1: కుమారుని యొక్క బాధను సహించుకోలేక తండ్రి డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు.
0: Unable to bear the pain of the son, the father runs to the doctor.
1: డాక్టర్ దగ్గర నుంచి మందు తీసుకుని వచ్చాడు.
0: He has brought the medicine from the doctor.
1: ore nayana telu ekkada kuttindi ani prashninchadu.
0: The father asked, where has the scorpion stung you?
1: Nanna aa moola kuttindi ani.

0: The son says, the scorpion has stung me in this corner.
1: కానీ ఈ బుద్ధిమంతుడైనటువంటి తండ్రి ఆ తెచ్చినటువంటి మందును మూల పెట్టి తిట్టాడు.
0: But this wise parent put the medicine which he has brought in the corner where the scorpion had stung the son.
1: కానీ ఉన్న బాధ దేహం పైన పెట్టిన మందు మూల పక్క.
0: The pain is in the body. The medicine has been placed in the corner where the scorpion had stung. అదే
1: విధముగానే మనకున్నటువంటి అశాంతి ఒక మార్గము, ఒక ప్రదేశము, దానిని పరిహారమై నిమిత్తమై మనం ఆచరించేటువంటి మార్గములు మరొక మార్గము.
0: ఇన్ ది సేమ్ మేనర్ ది రెస్ట్లెస్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ ఈస్ ఇన్ వన్ ప్లేస్ అండ్ ది రెమెడీ వీ ట్రై టు ఫైండ్ ఈస్ ఇన్ అనదర్ ప్లేస్.
1: ఈ విధముగానే మన దుఃఖములకు, మన అశాంతికి, మన కష్టములకు కారణమేమిటి అనేటువంటి విచారణ మనము చేయటం లేదు.
0: In the same manner, for our sorrow, for our restlessness, and for our troubles, what is the reason? We are not trying to ask such
1: దీనికి
0: questions.
1: కారణము మనము తెలుసుకున్నప్పుడే దీని పరిహారం కూడా మనం చేసుకోగలం.
0: It's only when we learn what the reason is, then we can find the remedy.
1: మనము కేవలము ప్రాపంచకమైనటువంటి విషయ వాసన యందు, ప్రాపంచకమైనటువంటి లౌకిక జీవితం నందు మన జీవితం అనేటువంటి యొక్క దీర్ఘత్వాన్ని అర్థము చేసుకునలేక కాలమును వ్యర్థముగా విస్తున్నాము.
0: Without understanding, amidst these worldly desires and amidst this worldly life, what the nature of true divinity is, we are wasting our time.
1: ఏనాడు మన యొక్క దివ్యత్వాన్ని మనం గుర్తించుకొని పవిత్రమైన మార్గంలో మనం ప్రవేశించుమో ఆనాడే మనకు ఆనందం ప్రాప్తిస్తుంది.
0: That day when we can recognize the sacred divinity in us and that day when we take to the sacred path of recognizing that, will we have happiness.
1: మన యొక్క ఇంద్రియముల యొక్క స్వస్వరూపాన్ని మనం కనిపెట్టాలి.
0: We should find out and understand the true form of our senses.
1: ఈ ఇంద్రియములను వశం చేసుకోవడానికి తగిన ప్రయత్నము చేయాలి.
0: We should make an attempt to control these sensory organs.
1: సర్వ విధములైనటువంటి యొక్క ఉద్రేకములు కాని, విప్రములు కాని, పరమ శాంతి మార్గములు కాని మన యొక్క ఇంద్రియముల యొక్క చలరేగతంతోనే ప్రారంభమవుతున్నాయి.
0: All types of passion, all types of agitation, they start from our sensory organs.
1: ఈ యొక్క ఇంద్రియముల యొక్క పటుత్వాన్ని మనము కొంతవరకు వశము గావించుకోవడానికి ప్రయత్నించాలి.
0: The strength of these sensory organs should to some extent be brought under our control.
1: ఉద్రేకము మన యొక్క స్వభావం కాదు.
0: Agitation and passion are not our qualities.
1: అశాంతి మన యొక్క స్వభావం కాదు.
0: Restlessness is not our quality.
1: ఆనందమే మన యొక్క స్వరూపము.
0: Happiness is our form.
1: ఇటువంటి ఆనందాన్ని మనము సర్వేంద్రియముల యందు ప్రసరింప చేసుకుని సర్వ కర్మల యందు కూడాను మనము నిత్యానుభవంగా మనము జీవించడానికి ప్రయత్నించినప్పుడే మనకు సహజ ఆనందము లభిస్తుంది.
0: When we try and spread such happiness and bliss in all our organs and fill our daily work with such happiness and bliss,
1: లౌకికి సంబంధమైనటువంటి జగత్ పదార్థముల యందు సహజ ఆనందము లేదు.
0: In all matters relating to the world, there is no natural happiness.
1: ప్రతి పదార్థమునందు కూడాను కల్పిత ఆనందమే తప్ప సహజ ఆనందము శూన్యం.
0: In all materials of this world, there is no natural happiness but only artificial.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: One small example.
1: ఎండల కాలములో వేడి సమయమునందు మనం ధరించేటువంటి దుస్తులు చలికాలంలో దీనికి నిరుపయోగమైపోతుంది.
0: The kind of robes we wear in the hot season or in summer become useless in winter.
1: అదే ఎండల కాలంలో మనం ధరించేటువంటి యొక్క దుస్తులు చలికాలంలో మనకు నిరుపయోగమైపోతుంది.
0: The kind of clothes we wear in winter again become useless for us in hot season.
1: నిజముగా పదార్థం యొక్క సహజ గుణమే అది అయిపోయినప్పుడు ఇది ఎల్లవేళలో ఎందుకు సహజమైనటువంటి యొక్క సంతోషాన్ని అందించాలి కదా.
0: Truly, if giving happiness and comfort is the nature of this material, they should give us happiness at all times.
1: ప్రతి పదార్థము కూడాను మార్పు చెందినటువంటిది.
0: All matter is continually changing.
1: ప్రతి వ్యక్తి కూడాను మార్పు చెందినటువంటి వాడే.
0: Every individual is continually changing.
1: దృశ్య కల్పితమైన జగత్ అంతయు కూడాను క్షణ క్షణమునకును మార్పు చెందినటువంటిది.
0: All the created world goes on changing from moment to moment.
1: ఈ మార్పు చెందేటువంటి ప్రపంచము, మార్పు చెందేటువంటి వ్యక్తిత్వము, మార్పు చెందేటువంటి యొక్క పదార్థము సత్యమైనటువంటి ఆనందాన్ని ఏ రీతిగా అందించగలరు.
0: సచ్ చేంజింగ్ వరల్డ్, సచ్ చేంజింగ్ ఇండివిజువల్స్ అండ్ సచ్ చేంజింగ్ మ్యాటర్, హౌ కెన్ దే గివ్ ట్రూ హ్యాపీనెస్ టు ఎనీవన్?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందే ఆనందాన్ని అందిస్తుంది.
0: వాట్ కీప్స్ ఆన్ చేంజింగ్ విల్ గివ్ యూ ప్లెజర్ విచ్ విల్ ఆల్సో కీప్ ఆన్ చేంజింగ్.
1: అందించిన పదార్థము మార్పు చెందుతున్నది, అందుకున్న వ్యక్తి కూడాను మార్పు చెందుతున్నాడు.
0: That material which gives you this pleasure is changing. The individual who is receiving that is also changing.
1: కనుక ఇంకా ఆనందం అనేటువంటిది మార్పు కానటువంటి ఆనందం ఎట్లా అవుతుంది?
0: హౌ కెన్ వీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఎ బ్లిస్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ నాట్ చేంజ్?
1: కనుకనే దేహాభిమానం ఉండినటువంటి యొక్క మానవునికి మాత్రమే ఈ లౌకికమైనటువంటి యొక్క జగత్తునందు కొంతవరకు కూడాను సుఖానందాన్ని అనుభవించాలని ప్రయత్నిస్తుంటాడు.
0: Thus we see that only such human beings who have attachment to the comforts of their body, they will try and get happiness in this
1: world. దేహము కాదు,
0: you are not your body.
1: ఇది నా దేహం అంటున్నావు. నా దేహం అనుకున్నప్పుడు దేహము నీవు కాదు అనేటువంటి యొక్క సత్యము గుర్తించవచ్చు.
0: You say that this is your body. The moment you say that this is your body, you can find out that you are not the body.
1: ఇది నా కర్చీఫ్ అనుకున్నప్పుడు ఈ కర్చీఫ్ నేను కాదు అనేటువంటి సత్యం స్పష్టమవుతున్నది కదా.
0: When I state that this is my kerchief, it becomes clear that this kerchief is not me.
1: కనుక దేహము నీవు కాదు.
0: So you are not the body.
1: నీ దేహము.
0: It is your body.
1: కనుక ఈ దేహం అనేటువంటి యొక్క తత్వాన్ని చక్కగా మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ప్రవర్తన ఎందుకు పవిత్రమైన మార్గమును ప్రవేశించడానికి అవకాశం ఉంటున్నది.
0: When we truly and fully understand the nature of this body, there is an opportunity for us to conduct ourselves.
1: దీనిని పురస్కరించుకునే తత్వము ప్రారంభమైనది.
0: It is in this context that the philosophical investigations have started.
1: తత్వము ఏమి చెప్పినది? బ్రహ్మ సత్యం ఒకటి.
0: What has these philosophical investigations taught us?
1: Jagat mithya. Rendavadi.
0: The first thing is Brahma is truth and world is
1: mithya. Jeevanma Brahma vanapara. Anaga jeevude devudu aneetundi yokka moodavadi.
0: The third truth is jeeva is God.
1: Kanaka ekavata jeevudu evaru? Jeevude devu.
0: Who is the jeeva? Jeeva is the God.
1: Kanukane deha branti cheta neevu manavuduga bhavistunnavu.
0: It's by your illusion of the body, you think you are the human being.
1: Jeeva branchi cheta neevu chaitanyudiga visvasistunnavu.
0: By your illusion of the jeeva, you think you are a living person.
1: Atma bhavam cheta neeve paramatmaga untunnavu.
0: But by the aspect of atma, you regard
1: deenine anek paryayam cheppanu. You are not one person but three. The one you think you are, the one others think you are, the one you really are.
0: This same thing has been mentioned by me many times, that is, that you are not one person, you are three persons, namely, the one you think you are, the one others think you are, the one you really are. These are the three personalities.
1: Yeta vata, jeevo, devayuvena para. Jeevatthume, daivatthunga untunani, ee tattvamu prabodhistu unnadi.
0: In this context, the attitude and the philosophical truth is being taught that jeeva is the God and there is no other separate God.
1: Kanuka jeevudu oka vidhamainatu yatraga prarambhamainadu.
0: So jeeva commences existence as a pilgrim.
1: Deenine jeeva yatra annaru.
0: This has also been called the pilgrimage.
1: Ee yatraku oka gamyam unnadi.
0: The pilgrimage of the jeeva has got a destination.
1: Ee yatraku oka margam unnadi.
0: For this pilgrimage there is a path.
1: Kaani మానవులు అనేక మంది అనేక విధమైన మార్గములను అవలంబిస్తూ వచ్చారు.
0: బట్ హ్యూమన్ బీయింగ్స్ హావ్ అడాప్టెడ్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్.
1: శక్తి సామర్థ్యములు ఉన్నటువంటి వారు అన్ని మార్గములను కూడాను ప్రవేశిస్తున్నారు.
0: Those who have had the strength and the courage, they are taking to several paths.
1: బలహీనులైనటువంటి మానవులు తబ్బిబ్బైపోతున్నారు.
0: The weaker human beings are getting confused.
1: ఈ జీవయాత్ర చేసేటువంటి పాంతులకు తన్మయత్వం వస్తుంటున్నది.
0: The pilgrims who are undertaking this pilgrimage, they are being confused.
1: ఏది సత్యము, ఏది అసత్యము?
0: What is truth, what is untruth?
1: ఈ విధమైనటువంటి యొక్క అయోమయ స్థితి లోపల మానవులు అనేక మంది పెడమార్గమును అవలంబిస్తున్నారు.
0: In this state of confusion, many human beings are taking the wrong path.
1: తన యొక్క దివ్యమైనటువంటి భావమే తనకు నిజమైనటువంటి సత్యము.
0: Truly, one's own divine consciousness is his truth.
1: కానీ ఆ దివ్యమైనటువంటి యొక్క భావమును మానవుడు మర్చిపోతున్నాడు.
0: బట్ మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ దిస్ డివైన్ కాన్షియన్స్ అండ్ థాట్స్.
1: దీనిని పురస్కరించుకుని మనము మరొకరిని అనుసరించనక్కర్లేదు.
0: ఇట్ ఈస్
1: మన యొక్క కాన్షియస్నెస్ ని మనం అనుసరించాలి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ వీ డూ నాట్ హ్యావ్ టు ఫాలో ఎనీవన్ ఎల్స్. వీ హ్యావ్ టు ఫాలో ది వెరీ కాన్షియస్ విచ్ ఇస్ ఇన్ అస్.
1: ఈ కాన్షియస్ అనేటువంటిదే నీ యొక్క దివ్యమైనటువంటి యొక్క తత్వం.
0: దిస్ కాన్షియస్ ఇట్సెల్ఫ్ రిప్రజెంట్స్ యువర్ డివైన్ ఆస్పెక్ట్.
1: కనుకనే నేను అనేక పర్యాయములు నాలుగు ఎఫ్ల గురించి నేను చెప్తుంటాను.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ మెనీ టైమ్స్ ఐ మెన్షన్ ది ఫోర్ ఎఫ్స్.
1: మొదటి ఎఫ్ ఫాలో ది మాస్టర్, ఇదే నీ కాన్షియస్నెస్.
0: ది ఫస్ట్ ఎఫ్ ఇస్ ఫాలో ది మాస్టర్, దిస్ ఇస్ యువర్ కాన్షియస్నెస్.
1: ఇంకా రెండవది ఫేస్ ది డెవిల్.
0: ది సెకండ్ ఎఫ్ ఇస్ ఫేస్ ది డెవిల్.
1: మూడవది ఫైట్ టు ది ఎండ్.
0: The third F is fight to the end.
1: నాలుగోది finish the game.
0: The fourth F is finish the game.
1: ఈ విధమైనటువంటి ఒక తత్వము మనకు బ్రహ్మ సూత్రమునందు ప్రతి అణు అడుగున మనకు బోధిస్తూ ఉంటుంది.
0: This aspect and this path is being taught to us every step in Brahma Sutra.
1: దీనిని తత్ త్వం అసి ఒకటి.
0: These have been said as the first one.
1: తత్ రెండవది ప్రజ్ఞానం బ్రహ్మ.
0: The second one is Brahma is Prajna.
1: మూడవది అయం ఆత్మ బ్రహ్మ.
0: The third one is my Atma is Brahman.
1: నాలుగవది అహం బ్రహ్మాస్మి.
0: The fourth one is I and Brahma are identical.
1: మన ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క వేద శాస్త్ర ఇతిహాస పురాణముల యొక్క ప్రమాణములను ఈనాడు మనము విశ్లేషిస్తున్నాము.
0: It is therefore to be concluded that the Vedic truths, which have been our traditions and culture, we have to believe them today.
1: ఈనాడు విద్యా విద్యా విద్యాని కేవలము బహుళ గ్రంథ పరిచయమునే విద్యగా మనం భావిస్తున్నాము.
0: Today we talk of education and we regard acquaintance with several texts as right education.
1: ఈనాటి విద్య అంతే కూడాను కేవలము పొట్టకూటి విద్యలు మాత్రమే.
0: All education of today is simply intended to eke out your life.
1: మానవత్వాన్ని వికసింపజేసేటువంటి విద్య విద్య.
0: Education is truly education which can blossom the human nature in you.
1: Chitta shuddhi gavinchetvanti vidya vidya.
0: That education which purifies your mind is education.
1: Naitika aadhyatmika seela tattvanni pempondimpa chesetvanti vidya.
0: That education which promotes the morality and ethics is education.
1: Manavatvanni అభివృద్ధి గావింపు చేసేటువంటి ఒక దివ్యత్వాన్ని ప్రకటింప చేసేటువంటిది విద్య.
0: దాట్ విచ్ ప్రమోట్స్ హ్యూమన్ నేచర్ అండ్ బ్లాసమ్స్ ది డివినిటీ.
1: కానీ ఈనాటి మానవుడు అనేక విద్య విధములైనటువంటి అభివృద్ధులు గావిస్తున్నాడు.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈస్ ప్రమోటింగ్ మెనీ అదర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: కావలసినన్ని కొత్త మార్గములను తాను కనిపెడుతున్నాడు.
0: హీఈస్ ఆల్సో ఫైండింగ్ మెనీ న్యూ పాత్స్.
1: కానీ ఎన్ని అభివృద్ధులు గావించినప్పటికీ మానవత్వాన్ని అభివృద్ధి గావించేటువంటి విద్యలు మనం ఈనాడు కనిపెట్టడం లేదు.
0: వాట్ ఎవర్ అదర్ థింగ్స్ హీ మే బి ప్రమోటింగ్ టుడే వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ ది రైట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ విల్ ప్రమోట్ హ్యూమన్ నేచర్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
1: ప్రతి పదార్థము కూడాను ఎచ్చట నుండి వచ్చిందో అచ్చటికి చేరిపోతున్నది.
0: All material in this world has to go back to where from it has come.
1: మనం ఈ జీవయాత్ర ఎక్కడికి చేస్తున్నాం?
0: Our pilgrimage of the jiva.
1: మనం ఎక్కడ నుంచి వచ్చాం?
0: Where from have we come?
1: మనం ఎక్కడ నుంచి వచ్చాము అనేటువంటిది ఫ్రమ్ అడ్రస్ మనకు తెలియటం లేదు.
0: Where from have we come? The from address is not known to us.
1: ఎక్కడికి చేరుతాము అనే టూ అడ్రస్ కూడా మనకు తెలియటం లేదు.
0: Where are we going to end? This two address is also not known to us.
1: ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఫ్రమ్ అడ్రస్ టూ అడ్రస్ లేకపోతే ఈ కవర్ ని ఎక్కడ పడేస్తారు?
0: In this postal department, if the envelope has no from address, has no to address, where are we going to put this envelope?
1: ఈ నాడు మనము మానవుడై పుట్టినందుకు ఫ్రమ్ అడ్రస్ లేక టూ అడ్రస్ ఇందులో ఏదో ఒక దాన్ని మనం గుర్తించాలి.
0: Having been born as a human being, one of the two, where from have we come, where are we going, we should recognize this.
1: ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు.
0: We do not know where from we have
1: come. కానీ ఎక్కడికి పోతాము అనేటువంటిది మనకు తెలుసు బాగా.
0: But we know where we are going to end up.
1: ఇది ఎట్లా తెలుసుకోవడానికి వీలవుతుంది?
0: How can we find this?
1: మనము చేసేటువంటి యొక్క నిత్య జీవితంలో ఉన్నటువంటి ప్రవర్తనను పురస్కరించుకుని మన యొక్క గమ్యం అనేటువంటి దాన్ని మనం నిర్ణయించుకోవచ్చు.
0: Depending on the conduct which we adopt in our daily lives, we can decide also the destination to where we will go.
1: మనము మంచి మార్గమును సత్య మార్గమును ధర్మ మార్గమును పవిత్రమైన మార్గమును ఈ విధంగా మనం అనుసరించడం చేత దివ్యమైనటువంటి యొక్క ఆనంద మార్గమునికే మనం చేరిపోతాం.
0: బై ఫాలోయింగ్ ఎ గుడ్ పాత్, బై ఫాలోయింగ్ ఎ ధార్మిక్ పాత్ అండ్ బై ఫాలోయింగ్ ట్రూత్ వీ విల్ రీచ్ ది ఫైనల్ ఎండ్ విచ్ ఇస్ ది గుడ్ వన్.
1: కనుక మన నిత్య జీవితంలో మనం అనుసరించవలసినటువంటి మార్గములను మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: In that context, we should try and recognize the path which we should follow in our daily life.
1: కనుకనే మనం ఎచ్చట నుండి వచ్చినో అచ్చటికి చేరటం అనేటువంటిది భాగవతం యొక్క ప్రమాణం.
0: It is the authority of the Bhagavata which says, from where you have come, to that place we have to reach.
1: అదే విధముగానే భగవద్గీతలందు కూడాను మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః.
0: In the same manner, in the Bhagavad Gita, it has been said that all the living creatures, the jivas, have come from me as the origin.
1: Kanuka ecchati nunchi vachindi acchatiki poi cheradaniki prayatninchali.
0: So we should make an attempt to reach that place.
1: Yetavata manamu bhagavantun nunchi vacham.
0: Be that as it may, we have come from God.
1: Prati manavudu kudanu messenger of God.
0: Every human being is a messenger of God.
1: ప్రతి మానవత్వం కూడాను దైవం నుంచి ఆవిర్భవించినటువంటి శక్తి స్వరూపమే.
0: ఆల్ హ్యూమన్ యాక్టివిటీ హ్యాస్ కమ్ ఫోర్త్ ఫ్రమ్ గాడ్.
1: దైవత్వం నుంచి వచ్చినటువంటి మానవుడు దానవ కార్యములు యందు మనం ప్రవేశించటము, ఇది మానవత్వానికి విరుద్ధము.
0: Man who has emanated from God to undertake demoniac qualities is contrary to human nature.
1: మన యొక్క జీవితము గమ్యము పోయి చేరేంత వరకును శాంతి మనకు చిక్కదు.
0: Until our life goes and reaches the destination, we cannot have peace of mind.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: There is one small example.
1: మనం గృహము నుండి కార్యార్థమై గ్రామాంతరం వెళ్ళినాము.
0: From our home, in order to fulfill a task, we go out of the village.
1: గ్రామాంతరం వెళ్ళిన తర్వాత ఆ గ్రామములో మన కార్యాన్ని పూర్తి చేసుకుంటాము.
0: After going to the village, we finish our work which is to
1: కార్యము పూర్తి అయిన తర్వాత ఆ గ్రామములో ఎంత ఆకర్షణీయమైనటువంటి యొక్క విచిత్ర విచిత్రములు ఉండినప్పటికీ మనం అక్కడ స్థిరంగా నిలిచిపోము.
0: After the task is done, although there may be several attractions in that village, we are not going to stay in that village permanently.
1: తిరిగి మన స్థానమైనటువంటి మన గృహము వచ్చి చేరేంత వరకు శాంతి కాని విశ్రాంతి కాని శూన్యం.
0: Till we come back and reach our own home, we can never have peace of mind or rest.
1: అదే విధముగానే మనం ఒక కార్యార్థమై ధర్మ కార్యార్థమై పవిత్ర కార్యార్థమై సత్యంగా సత్ప్రవర్తన సదాలోచన సచ్చింతన కార్యార్థ నిమిత్తమై మనము ఈ భూలోకంలో వచ్చాము.
0: In the same manner, for fulfilling a sacred task, a righteous task, for fulfilling good and keeping good company, we have come into this world.
1: మన మానవత్వాన్ని సార్థకంగా ఉంచుకునేటువంటి కార్యార్థమై ఇక్కడ వచ్చాం.
0: We have come into this world for the task of fulfilling the purpose
1: of our life. మన దివ్యత్వాన్ని గుర్తించుకునే నిమిత్తమై ఇక్కడికి వచ్చాం.
0: We have come here to recognize the divinity in us.
1: కేవలము జీవితం అంతా కూడాను లోడింగ్ అన్లోడింగ్ లో జీవితం వ్యర్థంగా ఉంచుకునే కోసం రాలేదు.
0: We have not come here to waste our life all the time loading and unloading.
1: కనుక తిండి తీర్థాదుల కోసం వచ్చామా? రాలేదు.
0: Have we come for food and drink? No.
1: జంతూనాం నరజన్మ దుర్లభం.
0: Of all the animals that are born, to get a human being's birth is very difficult.
1: నిజముగా మానవత్వం చాలా పవిత్రమైనటువంటిది.
0: Truly, human nature is a very sacred thing.
1: తిండి తీర్థాదుల కోసమే మనం వచ్చుంటే పశుపక్షి మృగాదులు తిండి తీర్థాదులు అనుభవించటం లేదా?
0: If we have come for food and drink, are not the birds and animals also taking food and drink?
1: కనుకా తిండి తీర్థాదుల నిమిత్తమే కాదు మనం వచ్చిందేది, పవిత్రమైనటువంటి ఆత్మార్థమై వచ్చాము.
0: We have not come for food and drink. We have come in order to know the nature of sacred ఆత్మ.
1: దీని యొక్క ఆదర్శాన్ని చిన్న చిన్న ఉదాహరణంగా నదులు కూడా మనకు ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: The ideals that are contained in this situation are being taught to us in a nice manner by rivers.
1: ఇంకా నదులు ఉన్నవి.
0: We will take the case of the river.
1: ఈ నదులు ఎక్కడ నుంచి వచ్చాయి?
0: Where from have these rivers?
1: సముద్రము యొక్క జలమును ఆవిరిగా మార్చుకుని మేఘములుగా రూపొందించుకుని వర్షములుగా కురిచి వంకలుగా ప్రవహించి నదులుగా పూరుతున్నాయి.
0: The water that is contained in the ocean becomes vaporized, that becomes cloud, that becomes rain, and as streams they flow and the rivers come.
1: ఈ యొక్క నదులు మొట్టమొదట సముద్రం నుంచి పుట్టాయి.
0: These rivers therefore are born from the ocean.
1: కానీ ఏదో ఒక విధముగా తిరిగి ఎక్కడికి పోయి చేరుతున్నాయి? సముద్రానికే చేరుతున్నాయి.
0: In some manner or other, where are they going to end? They are going to end by merging in the ocean.
1: అదీనాం సాగరో గతిహి.
0: All the rivers go into the ocean.
1: ఎక్కడ నుంచి వచ్చినో అక్కడికే పోయి చేరున్నాయి.
0: The place from which they have come, they go back to that place.
1: మనము ఒక కుండ చట్టి అనేటువంటిది మట్టి నుంచి చేచాము.
0: We look at a pot. This pot or a pan has been made from mud.
1: Kumaravadu matti nunchi aneka vidhamainatvanti kundalu chestu vachadu.
0: The potter uses mud and makes different types of
1: kani ivi bhadramuga undinanta varaku manavudu uniyogichukuntunnadu.
0: So long as these pots are secure and safe, man uses them.
1: అది బాగుండినంత వరకే మనకు యూస్ఫుల్ గా ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్ఫుల్ టు us so long as it is in a good condition.
1: అది ఏమైనా క్రింద పడి పగిలిపోయినా యూజ్లెస్ అవుతుంది.
0: బట్ ఇఫ్ ది పాట్ ఫాల్స్ డౌన్ అండ్ బ్రేక్స్ ది పాట్ బికమ్స్ యూస్లెస్.
1: కానీ అది క్రింద పడిన తర్వాత ఎవరో త్రొక్కి ఇంకా ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు అయిపోతుంది.
0: వెన్ ది పాట్ ఫాల్స్ అండ్ బ్రేక్స్ పీపుల్ ట్రెడ్ ఆన్ దట్ అండ్ బికమ్ స్మాలర్ అండ్ స్మాలర్ పీసెస్.
1: కట్ ఎక్కడికి ఏమైపోతుంది? మట్టిగానే మారిపోతుంది.
0: ఇన్ ది ఎండ్ ఇట్ చేంజెస్ ఇన్ టు మడ్.
1: ఈ కుండలు మట్టి నుంచి వచ్చి తిరిగి మట్టికే చేరిపోతున్నాయి.
0: దీస్ పాట్స్ కమింగ్ ఫ్రమ్ మడ్ గో బ్యాక్ టు మడ్.
1: మధ్యలో ఉండేటువంటి ఒక జీవితమే యూస్ఫుల్ యూజ్లెస్.
0: It is the interim life of the pot which is either useful or useless.
1: మన దేహములు కేవలము ఒక పాత్రల వంటివి.
0: Our bodies are like the pots.
1: ఇది మట్టి పాత్రలు.
0: దీస్ ఆర్ మేడప్ ఆఫ్
1: దీని పేరే మృణ్మయం.
0: దిస్ ఇస్ కాల్డ్
1: చిన్మయం కాదు.
0: దిస్ ఇస్ నాట్ మేడప్ ఆఫ్ డివినిటీ.
1: చిన్మయం అనేటువంటి యొక్క స్థానమునకు మృణ్మయం అనే రూపంలో ప్రయాణం సలుపుతూ ఉండాలి.
0: ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ మడ్ పాట్ దిస్ ఇస్ మేకింగ్ ది జర్నీ టు రీచ్ ది ఇమ్మార్టల్ ప్లేస్.
1: కనుక ఈ విధమైనటువంటి అమృత స్థానమునకు మనం చేరవలసడానికి ఏమి మార్గమును అనుసరించాలి?
0: వాట్ ఈస్ ది పాత్ విచ్ వీ హావ్ టు అడాప్ట్?
1: వాట్ ఈస్ ది వే టు ఇమ్మార్టాలిటీ?
0: వాట్ ఈస్ ది వే టు అటైన్ ఇమ్మార్టాలిటీ?
1: Removal of immoralities is the only way to immortality.
0: Removal of immorality is the only way to reach
1: మనలో
0: immortality.
1: ఉన్నటువంటి యొక్క ఈ దుర్గుణములు, దురాలోచనలు, దుష్ప్రవర్తనలు, ఈ దుశ్చింతలు మనం ఏనాడో త్యాగం చేయాలి. సంకుచితమైన భావాలను మన నుంచి తీసి పారవేయాలి.
0: Someday we have to sacrifice and remove the bad qualities and the bad ideas and the narrow ideas that are contained in us.
1: ఈనాటి మానవుడు సంకుచితమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: Today's man is attempting to lead a narrow life.
1: పంచభూతములు కూడాను తన స్వస్థానమును చేరుకుంటున్నాయి.
0: All the elemental substances, five elements.
1: కానీ పంచభూతములు కూడాను అస్తమందించుకుని ఆడుతున్నటువంటి యొక్క మానవుడు తన స్వస్థానాన్ని మర్చిపోతున్నాడు.
0: But man who has got control of these five basic elemental substances, he is forgetting his natural.
1: ఈనాడు సైన్స్ చాలా ఆకాశములకు ఎగిరిపోయింది.
0: Today science has reached the skies.
1: వారు కనిపెట్టినటువంటి యొక్క యంత్రములన్నీ కూడాను గగన మార్గాన్ని సంచారం చేస్తున్నాయి.
0: The machines which they have discovered are following the path in the sky.
1: కానీ సైన్స్ చంద్రమండలం చేరింది కానీ సెన్స్ లో ఉన్నారు.
0: But science has reached the moon, but the sense is at a very low level.
1: ఈనాడు మన యొక్క సెన్స్ ఇంద్రియములు పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేర్చాలి.
0: Today our sense and the sensory organs should be made to go to the highest.
1: మానవుడు లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ 6 inches హృదయాంతరాళానికి చేరటం లేదు.
0: Man is traveling millions of miles in the sky, but he is unable to penetrate 0.5 inches into himself.
1: ఈ విధమైనటువంటి యొక్క డెవలప్, ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధి ఎవరి కోసం?
0: Such development and such discoveries, for whom are they intended?
1: మానవుడు కూడాను తన హృదయాన్ని అభివృద్ధి గావించుకుని విశాలమైన రీతిగా తాను పెంపొందింప చేసుకోవాలి.
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ ప్రమోట్ హిస్ హార్ట్ అండ్ బ్రాడన్ హిస్ హార్ట్.
1: దివ్యత్వమైన సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క ఆత్మతత్వంలో తన యొక్క మానవత్వం చేర్చాలి.
0: The aspect of Atma, the omnipresent divinity, it should be
1: able. వ్యక్తిత్వమైనటువంటి యొక్క మానవత్వము గొప్పతనము కాదు.
0: Human nature, which is highly individualistic, is
1: not great. సమస్త స్వరూపమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం చేరాలి.
0: We must reach the omnipresent divinity.
1: ఒక్క చెట్టు అరణ్యము కాదు లేక వనము కాదు.
0: One tree does not make a garden or a forest.
1: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
0: One house does not make a village.
1: అనేక ఇళ్ళు చేరినప్పుడే అది ఒక పెద్ద గ్రామంగా ఉంటుంది.
0: Only when many houses come together it becomes a village.
1: అనేక వృక్షములు చేరినప్పుడే అది ఒక వనముగా రూపొందుతుంది.
0: It's only when many trees come together it becomes a forest.
1: అదే విధంగానే మానవత్వం అనేటువంటిది భిన్న భిన్నంగా లేకుండా ఏకత్వమైనటువంటి ఒక వనముగా, ఒక గ్రామముగా తయారు కావాలి.
0: In the same manner, human nature should not divide into small individuals.
1: మానవత్వమునకు మానవత్వమునకు మధ్యనున్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడానికి ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నించాలి.
0: ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ రికగ్నైజ్ ది కనెక్షన్స్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ అండ్ కండక్ట్ హిమ్.
1: మానవుని యొక్క పరిస్థితిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ ది ట్రూ నేచర్ ఆఫ్ మ్యాన్.
1: సోదరి మానవుడైనటువంటి యొక్క ప్రక్కన వాడు బాధపడుతుండగా ఆ బాధలో అర్ధ భాగాన్ని మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
0: When a fellow human being is suffering from pain, we should make an attempt to take half that pain.
1: కానీ ఈనాడు మానవుడు స్వార్థపరుడై తన స్థానము, తన అధికారము, తన యొక్క ఆనందమును మాత్రమే తాను కోరుకుంటూ జగత్తు యొక్క విశాలమైనటువంటి యొక్క భావాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: Unfortunately today, man in his selfish nature thinks only of his position, of his authority and of his happiness, does not think of the fellow human beings.
1: కనుక ఈనాడు విశాలమైనటువంటి ప్రేమను అభివృద్ధి గావించుకోవాలి.
0: We should in that context promote broad.
1: ఈ ప్రేమ వల్లనే మనకు లభించేటువంటి యొక్క శాశ్వత ఆనందాన్ని మనం అనుభవించవచ్చు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ దిస్ ప్రేమ దట్ వీ కెన్ ఎంజాయ్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: నిజముగా పదార్థముల యొక్క తత్వము కేవలము ఒక విధమైనటువంటి యొక్క సంయోగ వియోగములతో కూడినటువంటిది.
0: ట్రూలీ ది నేచర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ సచ్ దట్ ఇట్ ఇస్ ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేట్.
1: పదార్థములు కూడా సంయోగ వియోగములు ఉంటున్నవి.
0: ఆల్ మ్యాటర్ కన్సిస్ట్ ఆఫ్ కమింగ్ టుగెదర్ అండ్ సెపరేటింగ్ ఫ్రమ్ ఈచ్ అదర్.
1: ఈనాటి మానవుడు కేవలము వన్ వే ట్రాఫిక్ లో బయలుదేరుతున్నాడు.
0: మ్యాన్ ఆఫ్ టుడే యాక్సెప్ట్స్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్.
1: అతనికి సంయోగం మాత్రమే కావాలి కానీ వియోగాన్ని ఆశించటం లేదు.
0: హీ ఓన్లీ వాంట్స్ యూనియన్, హీ డస్ నాట్ వాంట్ టు ఫేస్ సెపరేషన్.
1: పుట్టిన వ్యక్తి గిట్టెక తప్పదు.
0: వన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు డై.
1: తీసుకున్న గాలి విడువక తప్పదు.
0: The air you breathe in has to be given out.
1: Ninna annamu visarjinchaka tappadu.
0: The food you take has to be kept out.
1: Ivanni kudano samyoga viyogamulato kootamalele mana jeevithamu cheemanga abhivruddhi avutunnadi.
0: It's only when all these things contain coming together and giving up separating our life can
1: kevalam samyogamu maatrame manam aashinchutamu chaala dukkhamulaku hetu.
0: If we only want to have acquisition and coming together, it becomes the origin of sorrow.
1: ఒక చిన్న ఉదాహరణం.
0: One small example.
1: గాలిని తీసుకున్నాం, ఇది సంయోగం.
0: We breathe air, this is coming together.
1: తిరిగి గాలిని మనం వదలకపోతే మన లంగ్స్ చెడిపోతాయి.
0: If we do not breathe out and give up this air, our lungs will get ruined.
1: చూడు, వియోగం కూడా నువ్వు వెంటనే అవసరం.
0: సో ఇమీడియట్లీ as soon as
1: మనం ఆహారాన్ని భుజిస్తున్నాము,
0: we take food.
1: ఆ భుజించిన ఆహారము మరొక పర్యాయం దానిని విసర్జించకపోతే కడుపు చెడిపోతుంది.
0: If that food is not excreted, our stomach will get bad.
1: మన చేతిలో ఒక ప్రదేశం నందు రక్తం ప్రసరిస్తూ ఉండాలి.
0: In our hand, in a place, blood is flowing.
1: ఆ ప్రదేశంలో ఉన్నటువంటి రక్తం చన చనము కూడా దేహంలో ప్రసరించడం వల్లనే దేహం ఆరోగ్యంగా ఉంటుండాలి.
0: Moment after moment, because the blood is circulating into the body, body is healthy.
1: ఆ రక్తం అదే ప్రదేశంలోనే ప్రసరించకుండా ఉంటే అక్కడ ఒక బాయిల్ ఏర్పడిపోతుంది.
0: If that blood does not circulate and is stationary, there a boil will come.
1: సంయోగ వియోగములే మానవునికి సంతోషమునకు మూల కారణం.
0: So for man coming together and separating, they are the origin of man's
1: happiness. కనుక మనలో ఉన్నటువంటి యొక్క సంయోగమైన సద్గుణములను తిరిగి ఇంకొకరికి ప్రసరించడానికి, ఇంకొకరికి అందించడానికి ఈ వియోగములో కూడా మనము కొంతవరకు సర్వీస్ చేయాలి.
0: Thus, the good qualities which come to us, we should also see that these good qualities separated from us and go to others and do some good work.
1: ఈ విధమైనటువంటి యొక్క మనలో ఉన్నటువంటి మంచిని, సత్యసాయి సంస్థలకు సంబంధించినటువంటి యొక్క పవిత్ర భావాలను యావత్ ప్రపంచమునకూడను మనము ప్రసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should recognize this and the Satya Sai organization should promote and spread the sacred qualities that are present in those organizations. We should not live all the time like a frog in the well.
1: విశాలమైన సముద్రంలో జీవించేటువంటి యొక్క ఫ్రాగ్స్ వలె మనం జీవితం గడపాలి.
0: We should spend our lives like frogs living in a broad wide ocean.
1: ఏ విధంగా?
0: How do we do this?
1: ఈనాడు మనం స్వార్థము అత్యవసరమే.
0: Today, some amount of selfishness is necessary.
1: అది ఎంతవరకు? కొంతవరకు మాత్రమే. ఇది
0: బట్ హౌ ఫార్? ఓన్లీ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: కనుక మానవునికి ధృతి ఒక ముఖము.
0: ఫర్ మ్యాన్ దేర్ ఇస్ వన్ ఫేస్ అండ్ దట్ ఈస్ రైచువస్నెస్.
1: రెండవది న్యాయము.
0: ది సెకండ్ వన్ ఇస్ జస్టిస్.
1: మూడవది ప్రేమ.
0: ది థర్డ్ వన్ ఇస్ ప్రేమ.
1: నాలుగవది కరుణ.
0: ది ఫోర్త్ వన్ ఇస్ కంపాషన్.
1: ఐదవది సంయమము అనగా ఇంద్రియ నిగ్రహం.
0: The fifth one is control.
1: ఐదు భిన్నమైనటువంటివి కావు.
0: These five are not distinct.
1: ఈ ఐదు కూడా మానవునికి ఐదు ముఖములు వంటివి.
0: These five can be regarded as the five different
1: faces. ఇవే మానవుని యొక్క పంచ ప్రాణములు.
0: These are the five lives of human being.
1: ఈనాడు మానవునికి ధర్మం అనేటువంటి యొక్క ముఖము పోయింది.
0: Today man has lost that face which we have called
1: న్యాయము అనేటువంటి ముఖము పోయింది.
0: He has also lost the face of justice.
1: ప్రేమ అనేటువంటిది స్వార్థములో ఉన్నది.
0: There is an amount of prema in his selfishness.
1: కరుణ అనేటువంటిది కుటుంబంతో చేరింది.
0: There is a compassion to his own family.
1: సంయమము అనేటువంటిది అసలే లేదు.
0: The control of senses doesn't exist.
1: కాబట్టి ఈనాడు మానవుడు లివింగ్ డెత్ అని చెప్పవచ్చు.
0: Today therefore we can describe man as living death.
1: కనుక మనం ఈనాడు మానవత్వాన్ని అభివృద్ధి గావించుకుని యావత్ భారతదేశం యొక్క క్షేమాన్ని, యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని, లోక సమస్త సుఖినో భవంతు అనేటువంటి విశాలమైన మార్గంలో మనము ఈనాడు ప్రయాణం చేయాలి.
0: టుడే వీ షుడ్ మేక్ ది జర్నీ ఇన్ రివ్యూయింగ్ అండ్ రివైవింగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ మేక్ ది జర్నీ టేక్ టు ది బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్.
1: స్వార్థము సెల్ఫిష్నెస్ నుంచి ప్రారంభం కావాలి.
0: It is not possible to help unless you help yourself.
1: కట్టగడపటికి ఏది సెల్ఫ్ అనేటువంటిది విచారం చేసి సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ రియల్ సెల్ఫ్.
0: When we make the inquiry, what is this self? We come to the conclusion that selflessness is the true self.
1: ఇది ఏ విధంగా సంభవిస్తుంది?
0: How does it happen?
1: ఒక చిన్న ఉదాహరణ.
0: There is one small example.
1: చిన్న పిల్లలు బెలూన్ ఊదుతుంటారు.
0: Children blow a balloon.
1: అది ఊది ఊది ఒక దగ్గర కట్టి వేస్తారు.
0: They blow the balloon to a big size and they tie it up.
1: సర్వత్రా గాలి ఉండినప్పటికీ ఆ బెలూన్ లో ఉండేటువంటి గాలి ఒక హద్దులో నిలిచిపోయింది.
0: ఇన్ దట్ సిచ్యువేషన్ ఆల్దో ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ది ఎయిర్ దట్ ఇస్ కన్ఫైన్డ్ ఇన్ ది బెలూన్ ఇస్ లిమిటెడ్
1: కానీ ఆ హద్దులో ఉండినటువంటి యొక్క గాలి విశాలమైనటువంటి గాలిలో చేరడానికి ఇంకా మార్గమే లేదు.
0: In that condition, there is no way in which this confined air can join and merge the broad air.
1: మార్గము లేదు అని మనం నిరుత్సాహానికి గురి కాకూడదు.
0: But we should not be disappointed that there is no way.
1: దానికి కట్టినటువంటి దారము విప్పి,
0: if we remove the thread with which we have tied up the balloon,
1: ఆ లోపల చేరినటువంటి గాలికి మనం మరింత గాలిని అధికంగా చేర్చడం చేత అది పెద్దదై పెద్దదై పెద్దదై పెద్దదై ఒక్కతూరి బట్ అని పగిలిపోతుంది.
0: If we can add more air to the confined air in the balloon, it will become bigger and bigger and it will burst.
1: కట్టకడపటికి విశాలమైన గాలిలో ఈ గాలి కూడా ఏకమైపోతుంది.
0: In the end, the confined air will also merge and mix with the broad outside air.
1: ఈనాడు స్వార్థము అనేటువంటిది బెలూన్ లోపల మనము అభిమానము అనేటువంటిది గాలిని ఊపి దానికి మమకారం అనేటువంటి తాడును కట్టి పెట్టాము.
0: Today we are putting what we call selfishness and confining the air into a balloon and tying it up with a thread.
1: ఏనాడు ఈ అభిమానము అనేటువంటి తాడును విప్పి ఈ మమకారం అనేటువంటి గాలి తోపల అధికంగా ఈ యొక్క బెలూన్ ఊదినప్పుడు స్వార్థం అనేటువంటిది అది ఒక్కతూరి పగిలి విశాలమైన పరార్థములో ఏకమైపోతుంది.
0: The day when we can remove this thread of attachment and the way when we can blow more into this selfish confined air, that will become big and that will merge with the broad outside environment.
1: Kanukane manavattamu kevalam nenu aneetunte pradesham nunchi nenu ane danike prayanam ayyetunte pedda rajabata kaadu.
0: Therefore, human nature should not consist of the royal path which starts with the self and reaches again the self.
1: Kaadu. ఐ అనేటువంటి స్థానం నుంచి ఉయ్ అనేటువంటి దాని ప్రయాణం అయ్యేటువంటిది మానవత్వం.
0: ది జర్నీ ఫర్ హ్యూమన్ కైండ్ షుడ్ బి టు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ ది ప్లేస్ ఆఫ్ వి.
1: కానీ ఐ అనేటువంటి దీని నుంచి యు అనేటువంటి దానికి పోయినప్పుడు ఉయ్ అనేటువంటిదిగా ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ వెన్ యు స్టార్ట్ ఫ్రమ్ ఐ అండ్ రీచ్ యు, ఐ అండ్ యు బికమ్ వి.
1: ఉయ్ ప్లస్ హీ అయిపోతుంది.
0: వి ప్లస్ హీ విల్ బికమ్ వి.
1: మనం అందరూ చేరి తిరిగి మనము మనవాడైనటువంటి ఒక దైవం దగ్గరికి ప్రయాణం కావాలి.
0: ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ అగైన్ షుడ్ ట్రావెల్ టు గాడ్ హూ బిలాంగ్స్ టు అస్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను దైవం సన్నిధికి, దైవమనే పెన్నిధికి, సత్యమైన ఆనందమునకు ప్రయాణం చేసేటువంటి బాటసారి.
0: Every human being is a pilgrim who is making a pilgrimage to the position of God who is truth and who is his.
1: కనుక ప్రతి మానవుని యొక్క తత్వం కూడా బైబిల్ కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
0: ది బైబిల్ హెస్ ఆల్సో ఎక్స్ప్రెస్ ది సేమ్ థింగ్. ఫస్ట్ ఇట్ వాస్ సెడ్ ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
1: కానీ ఈ మెసెంజర్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గావించుకుంటూ మానవత్వాన్ని, విశాలమయ్యేటువంటి కరుణ తత్వాన్ని అభివృద్ధి గావించడం చేతనే తక్షణము ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అనే స్థాయికి పోయి చేరాడు.
0: Because of broadening this nature of messenger and reaching a wider humanity, from that position, with the help of compassion, he becomes, I am the Son of God.
1: Son of God ane tappudu relationship yerpadipoyindi.
0: The moment you say Son of God, there is a relationship with God that has been established.
1: Messenger ane tappudu vaadu kevalam gruhamlo oka service chesetunte vaade.
0: Messenger denotes one who does service in a house.
1: Kani I am the Son of God ane tappudiki rakta sambandhamu, అనుబంధము, బాంధవ్యము, నిర్బంధము అన్ని విధములుగా కూడా కూడి వచ్చింది.
0: But the moment you say Son of God, then there is a blood relationship and there is an attachment and there is a togetherness that has come.
1: తదుపరి I and my father are one అన్నాడు.
0: Thereafter he said, I and my father are one.
1: అదే విధముగానే మనం ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఒక మెసెంజర్, messenger of God గా తయారు కావాలి.
0: In the same manner, today every human being should transform himself into being a messenger.
1: God messenger, ఏ మెసేంజర్ తీసుకుని పోవాలి, ఏ యొక్క ప్రచారం తీసుకుని పోవాలి.
0: But being a messenger of God, what is the kind of message and what is the kind of propagation which you should do?
1: ఈ మెసేజ్ అనేటువంటిది మిస్యూజ్ చేయడానికి కాదు.
0: This message is not intended to be misused.
1: మనం ఈ మెసేజ్ అనేటువంటిది దైవం యొక్క ప్రేమను, దైవం యొక్క కరుణను, దైవం యొక్క విశాలమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని అందరికీ పంచడానికి ప్రయత్నించాలి.
0: దిస్ మెసేజ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ రీచింగ్ ఎవ్రీవన్ గాడ్స్ లవ్, గాడ్స్ కంపాషన్ అండ్ గాడ్స్ బ్రెడ్త్ ఆఫ్ లవ్.
1: నిజముగా మనం చేయవలసినటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
0: truly what we should do and show is only one thing, and that is love. This God prema is love. God.
2: Love is God. Live in love.
0: God is love. Love is God. Live in love.
2: ఏనాడు మనం ఈ ప్రేమను అభివృద్ధి గావించుకుందామో అక్కడ మన స్వార్థము నాశమవుతుంది.
0: That day when we can promote this kind of love, our selfishness will disappear.
2: అన్ని విధములు అనేటువంటి యొక్క సహన భావాన్ని కూడా పెంచుతుంది.
0: It will also promote certain amount of patience and forbearance.
2: సమరసత్వాన్ని అభివృద్ధి గావిస్తుంది.
0: It will develop an equal attitude.
2: Love lives by giving and forgiving.
0: Love lives by giving and forgiving.
2: కాని అట్టి ప్రేమనే మనం అభివృద్ధి కావచ్చుకోవడం లేకపోతే కేవలం స్వార్థంలోనే మనం ఉంటే సెల్ఫిష్ అనేటువంటిది కావాలము. సెల్ఫ్ లివ్స్ బై గెట్టింగ్ అండ్ ఫర్గెట్టింగ్ అని. ప్రేమ స్వరూపులారా, ఏనాడు మనం ఎంత ప్రేమ ఉంటున్నదో ఆ ప్రేమ హృదయంలో స్వార్థము చేరడానికి వీలు లేదు.
0: When your heart is filled with love, selfishness cannot enter. There is no place.
2: Love is selflessness.
0: Love is selflessness.
2: Self is lovelessness.
0: Self is lovelessness.
2: కనుక ఏనాడు మనం ఈ స్వార్థం అనేటువంటి దాన్ని మనం నిర్మూలన గావించుకుందామో ఆనాడే సహజమైన ఆనందం మనకు లభిస్తుంది.
0: When we can remove and exterminate this selfishness from our heart, love will flow into.
2: మనం వచ్చినటువంటిదంతా కూడా దైవస్థానం నుంచి వచ్చాము.
0: We have come from the place of God.
2: కనుక దైవస్థానమునకు పోయేటువంటి యొక్క ప్రయాణంలోని మనం ఈ సమాజం యొక్క సేవలను మనం సలుపుకుంటూ పవిత్రమైన కార్యాల చేతనే మన కర్మలు ముగిస్తూ రావాలి.
0: In our attempt to reach the place of origin, namely God, service to human beings, in that we should spend our life and journey.
2: Bhagavad Gita yandu mottamodati shlokamu dharma kshetre kurukshetre samaveta yujchavaha mamaka pandava cheva kim kurvat sanjaya. Dharma kshetra, dharma anetunti yokka padamu mottamodatine akkada onkara roopamai nilchindi.
0: In the Bhagavad Gita, in the very first word is Dharma Kshetra. Dharma, the word righteousness, has stood there as the very first word.
2: Bhagavad Gita lo 700 shlokamulu.
0: In Bhagavad Gita there are 700 verses.
2: Indulo mottamadi shlokamu Dharma Kshetram ane shlokam.
0: The first verse begins with the word Dharma Kshetra.
2: Ee modati shlokamulo modati padamu dharma.
0: In this first verse, the first word is dharma.
2: Inga 700 shlokamlo 700 shlokam anetundidi yatra yogischara krishna yatra paartho anudraha tatra sri vijaya vibhuti dhruva niti matir mama.
0: In the 700th verse, the last sentence is, last word in the last sentence is mama.
2: Indulopala modati shlokamlo modati padamu dharma, అంత్య శ్లోకములో అంత్య పదము మమ, ఈ రెండూ చేరితే మమ ధర్మము అని బోధించింది భగవద్గీత.
0: హియర్ ది ఫస్ట్ వర్డ్ ఇన్ ది ఫస్ట్ వర్స్ ఇస్ ధర్మ, ది లాస్ట్ వర్డ్ ఇన్ ది లాస్ట్ వర్స్ ఇస్ మమ, అండ్ సో భగవద్గీత హాస్ టాట్ us these two together.
2: ఏది నీ ధర్మము?
0: What is your dharma?
2: పవిత్రమైనటువంటి యొక్క ప్రజా సేవని సమాజ సేవనే మమ ధర్మం అని చెప్పాలి మనం.
0: Your dharma, mama dharma, is sacred service to humanity.
2: Samajame lekapothe chanamaina manam jeevinchalem.
0: If there is no society of human beings, we cannot live for one moment.
2: Manam society valane ee samajam valane mana jeevithani pompondipa chesukuntunnam.
0: It is only with the help of the society that
2: sarva sukhamulu sarvanandamulu kuda nu samajam nunchi andukuntunnam.
0: All happiness and all experience comes to us from the society.
2: Atti kutagatra manam andinchukune nimittame samajamunaku seva cheyali.
0: In order to pay back this debt of gratitude, we should serve the humanity.
2: Adi nee dharmam.
0: This is your dharma.
2: Kanukani krishnudu kodanu arjunudiki em cheppadu, nayana sarvada sarvakalamulu yendu kodanu nanne smaristu undam ani cheppadu.
0: It is in this context that Krishna told Arjuna to at all times and under all circumstances think of him.
2: Aithe yuddham chese samayamlo bhagavantunu ee reetiga smarinchadaniki veelavutundi.
0: But during a battle, how can one think of God?
2: అయితే ఆ యుద్ధము కూడాను భగవత్ ప్రీత్యార్థంగా భావించమన్నాడు.
0: బట్ హీ సెడ్ రిగార్డ్ ఈవెన్ ది ఫైట్ ఇన్ ది బ్యాటిల్ యాస్ బీయింగ్ డన్
2: సర్వ కర్మ భగవత్ ప్రీత్యార్థంగా భావించినటువంటి యొక్క మానవత్వమే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం.
0: That human nature which regards all work as work done for God and the benefit of God.
2: మానవులందరికన్నా ఒక దైవం యొక్క బిడ్డలే.
0: All human beings are children of God.
2: అలాంటి దైవం బిడ్డలైనటువంటి మానవులు అన్న తమ్ముల వలె అక్క చెల్లెండ్రుల వలె ఒకరికి అన్యోన్యతగా అభివృద్ధిగా కొంతవరకు జీవితాన్ని పెంపొందింప చేసుకోవాలి.
0: Such children of God should regard themselves like brothers, like sisters, and promote each other's good and well-being.
2: కాని ఈనాడు మనము వేదికలపైన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాత్రం పదాలు ఉపయోగపెడుతున్నామే కానీ ఆ సంబంధ బాంధవ్యం ఏమాత్రము లేవు.
0: But today, on this stage, we are using words like brothers and sisters. But the kind of relationship between brothers and sisters does not exist.
2: ఈ పదముల యొక్క అంత అర్థము వేదికపైనే చచ్చిపోతుండాలి.
0: The meaning of these words is becoming extinct on the stage itself.
2: అధికారు మనం నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన యొక్క వ్యక్తుల యొక్క కర్తవ్యం. Brotherhood of man, fatherhood of God.
0: But that should not be the aspect of individuals who have taken to spiritual path. Their aspect should be brotherhood of man and fatherhood of God.
2: ప్రేమ స్వరూపులారా, ఈనాడు ప్రపంచం యొక్క పరిస్థితి మీకు తెలియనిది కాదు.
0: ప్రేమ స్వరూపాస్, ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ యూఆర్ ఇగ్నోరెంట్ ఆఫ్ ది సిచ్యువేషన్. అనేక
2: విధములైనటువంటి అలజడుల చోట మానవత్వం చాలా అలసిపోతున్నది.
0: As a result of several types of agitation in this world,
2: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ, భౌతిక అన్నింటి యందు కూడాను మానవత్వం చాలా ఆలసి, సొలసి, నిశ్చారమై నిలిచిపోతుండాలి.
0: The human nature is getting extinct, is getting tired in all spheres, ethical, moral, political and worldly spheres.
2: ఆధ్యాత్మిక మార్గమునందు కూడాను అయోమయ స్థితిలో ఉంటుంది.
0: Even in the spiritual path, this becomes a confused state.
2: మానవుని యొక్క మనసు చాలా తబ్బిబ్బైపోతుంటుంది డౌట్స్ చేత.
0: Man's mind is being confused with many doubts.
2: ఎందుకనగా మానవుడు అనేక విధమైనటువంటి అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is man is subjected to considerable suspicion. What is the reason?
2: అనగా చెప్పటం ఒకటి, చేయటం మరొకటి, అందువలననే అనుమానాలకు గురి అయిపోతున్నాడు.
0: The reason for this is we state one thing, we do a different thing.
2: కానీ మానవత్వం అట్టిది కాదు.
0: But man's nature is not like that.
2: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
2: ఏది ది ప్రాపర్ స్టడీ?
0: What is this proper study?
2: మన మనసులో ఉన్నటువంటి భావము, మాటలో చెప్పేటువంటి పలుకు, క్రియలో ఆచరించేటువంటి ఆచరణ, మూడు ఏకమైపోవాలి.
0: There should be complete correlation between the thought, between the word and between the deed of a human being.
2: కానీ ఈనాడు అట్టి పవిత్రమైన స్థితిని మనం అందుకోలేకపోతున్నాం.
0: But we are unable to reach such a sacred situation.
2: మనసులో తలచేది ఒకటి, మాటలో చెప్పేది ఇంకొకటి.
0: The thought which comes to us in our mind is one and the word which we utter with our mouth is a totally different.
2: మాటలో చెప్పేది ఒకటి, క్రియలో ఆచరించేది ఇంకొకటి.
0: The word which we utter is one and the deed which we do is a different
2: thing. కనుకనే మన యొక్క వేదాంతం ఏమి చెప్పింది? మనస్సు ఏకము, వచస్సు ఏకం, కర్మణ ఏకం, మహాత్మనం.
0: What has our Vedanta told us? It's only when there is a unity between our thought, word and deed, he becomes a great man.
2: మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ అన్యత్, దురాత్మనం అనింది.
0: Thought is different, word is different, action is different. Such a man is a bad man.
2: కనుకనే ఈనాడు మనము మూడింటిని ఏకము గావించుకునేటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం అభివృద్ధి గావించాలి.
0: We should promote that kind of human nature which can harmonize our thought with word and
2: deed. జీవితము కేవలము నేటితో రేపటితో గడిచిపోయేటువంటిది కాదు. ఇది లాంగ్ జర్నీ.
0: ప్రేమ స్వరూప
2: దీర్ఘ ప్రయాణం.
0: లైఫ్ ఇస్ నాట్ గోయింగ్ టు ఎండ్ టుడే ఆర్ టుమారో. ఇట్స్ అ లాంగ్ జర్నీ.
2: మనం నిజంగా ప్రయాణాలు చేసే సమయం లోపల చిన్న చిన్న షూట్ కేసో, లేక ఒక బాక్సో, లేక ఒక బ్యాగో తీసుకుని మనం ప్రయాణం అవుతుంటాం.
0: ట్రూలీ వెన్ వి అండర్టేక్ ఎ జర్నీ వీ టేక్ ఎ స్మాల్ సూట్ కేస్ ఆర్ ఎ స్మాల్ బ్యాగ్.
2: అంతమైనటువంటి యొక్క లగేజ్ ని మనం తీసుకుని పోతే మన ప్రయాణం కూడా చాలా అలసటతో కూడుకుంటుంది.
0: ఇఫ్ వి టేక్ హెవీ లగేజ్ అండ్ టూ మచ్ లగేజ్ అవర్ జర్నీ ఆల్సో విల్ బికమ్ వెరీ టైరింగ్. కనుకనే
2: మీరు చూచింటారు రైల్వే డిపార్ట్మెంట్ లో లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అంట.
0: దట్ ఈస్ వై యూ వుడ్ హావ్ సీన్ ఇన్ ది రైల్వే డిపార్ట్మెంట్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్స్ ట్రావెల్ ఎ ప్లెజర్.
2: మనము ప్రయాణమైపోతున్నాం.
0: We are undertaking the journey of life.
2: Ticket తీసుకున్నాము.
0: We have purchased a ticket.
2: దేహమనే రైల్లో ఎక్కినాము.
0: We have entered the train of our body.
2: మాట్లాడు, ఇంకే విధమైన పాటలు పాడు, భజన చేయి, ఇంట్లో భోజనం చేయి, ఏమి చేస్తున్నా గానీ ఈ బండేమో కదిలిపోతుంటుండాలి.
0: You may sleep, you may sing, you may talk, whatever you may be doing, this journey is going on.
2: ఈ యొక్క కంపార్ట్మెంట్ వెళ్ళిపోతుండాలి స్టేషన్ వరకు నిలుచుకుండా.
0: This compartment is going on moving. It's not stopping in any station.
2: ఎక్కడ స్టేషన్ వచ్చిందో అక్కడ నిలిచిపోతుంది.
0: Where there is a station, it will stop.
2: కనుక మన జీవితమునకు స్టేషన్ ఎక్కడది? శ్మశానమే మన స్టేషన్.
0: What is the station for our life? It is the burial ground which is the station for our life.
2: కనుక మనం తీసుకున్నటువంటి టికెట్ ను మనం స్టేషన్ దిగేంత వరకును సరైనటువంటి మార్గంలో మనం దీన్ని అనుభవించుకుంటూ పోవాలి.
0: Thus, having taken the ticket for the journey, until we reach the station, we should take the right path.
2: మన యొక్క డిజైర్స్ అనేటువంటి లగేజ్ ని మనం తగ్గించుకోవాలి.
0: the luggage which is in the form of our desires should be diminished by
2: ee naadu manavuni yokka desires abbo abbo abbo aakashani koodi pothunnayi
0: today man's desires are many they are reaching the sky
2: aneka uha gaanamulu paadutunnadu manavudu
0: man is thinking of many thoughts
2: yokka book raasinaatvanti kavi 10 bookulu raayalani aashapadutunnadu
0: a poet who has produced one book wants to produce 10 books
2: yokka illu kattinaatvanti vyakti inka 4 illu kattalani aashapadutunnadu
0: an individual who has built a house wants to build 4 more houses
2: yokka lakshya unnatvanti manavudu naaku koti రూపాయలు కావాలని ఆశపడుతున్నారు
0: ఎ మ్యాన్ హూ హస్ ఎ లాక్ ఆఫ్ రూపీస్ వాంట్స్ టు హావ్ ఎ క్రోర్ ఆఫ్ రూపీస్
2: జారడ పొట్ట నిమిత్తమై మనం ఇన్ని రకమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తున్నాం కట్టగడపటికి ఏ క్షణము ఏ సెకండ్ నందు ఏ నిమిషం నందు ఏ ప్రదేశం నందు మనం ఒక్కతూరి బుస్సని ఈ ప్రాణం వెళ్లిపోతుండాలి
0: ఫర్ ఎ స్మాల్ స్టమక్ we are making so many attempts but towards the end at some moment at some second this life is going to disappear like a twinkle
2: మనం వేసినటువంటి ఊహాగానములంతా కూడా ఒక్క క్షణం లోపల నిరాశ పొందిపోతున్నాం
0: ఆల్ ది ప్లాన్స్ విచ్ వి హావ్ మేడ్ విల్ ఆల్ బికమ్ ఫ్రస్ట్రేటెడ్ ఇన్ వన్ మోమెంట్
2: కలలో చూచిన మేడలు మిజ్జలు కన్నులు విప్పిన లేవు కదా మనం స్వప్నదృశ్యంగా మనం ఈ జగత్తును చూస్తున్నాము
0: ది మ్యాన్షన్స్ విచ్ వి సీ ఇన్ అవర్ డ్రీమ్ డు నాట్ ఎగ్జిస్ట్ వెన్ వి వేక్ అప్
2: ఈ స్వప్నంలో ఉండినటువంటివన్నీ కూడా సత్యములు కావు
0: All that we see in this dream of the world, they are not the truth.
2: కనుక మన జగత్తంతా కూడా మన దృశ్యకల్పితమైన జగత్తంతా కూడా ఇది డే డ్రీమ్.
0: The created world is like a day dream.
2: మన ఊహలంతా కూడా నైట్ డ్రీమ్.
0: All our thoughts are like the night dream.
2: కానీ రెండు రెండు డ్రీమ్లు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: But the truth that both of them are dreams is to be recognized.
2: రెండింటి యందు నీవు ఉన్నావు అనేటువంటి omnipresent యొక్క తత్వాన్ని నీవు భావించాలి.
0: The aspect of omnipresence of you in both the dreams you should recognize.
2: అనవసరమైన మాటలతో మన జీవితాన్ని వ్యర్థము గావించకూడదు.
0: We should not waste our life with unnecessary words.
2: పవిత్రమైన మాటల చేత పవిత్రమైన పలుకుల చేత మనం పరుణ ఆనంద పెట్టడానికి ప్రయత్నించాలి.
0: With sacred words and sacred talk we should give happiness to others.
2: You cannot always oblige, but you can speak always obligingly.
0: You cannot always oblige, but you can always speak obligingly.
2: మనకి ఇచ్చినటువంటి యొక్క ఈ జీవను సాధ్యమైనంత వరకును సన్మార్గంలో దీనిని ప్రవేశపెట్టాలి.
0: The tongue which is given to us, to the extent possible, we should put it along the right path.
2: రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అన్నాడు.
0: The tongue that has been given to us should be used along the path of truth, should utter good words, should talk of Lord's name in Govinda Madhava.
2: Prema Swarupulara, kannulu matram manakichadu Bhagavantudu.
0: Prema Swarupas, God has given us the eyes.
2: Kani kannulaku okka shakti matrame undadi.
0: But the eyes have got only one type of power.
2: Chudagaladu matram.
0: They can only see.
2: Chevulunu ichadu rendu.
0: They have given 2 ears.
2: అవి కేవలం వినగలవు మాత్రమే కానీ రెండవ శక్తి దానికి లేదు.
0: They can only listen. They have no other function.
2: ముక్కును ఇచ్చాడు.
0: He has given us the nose.
2: కానీ దానిని గాలి మాత్రం తీసుకోవటం వదలటం మాత్రమే కనిపిస్తుండాలి.
0: The nose can only breathe in and breathe out the air.
2: కానీ నాలుకకు మాత్రం డబుల్ ప్రమోషన్.
0: But the tongue has got a double promotion in
2: taste. Taste chudagaladu, matalu cheppagaladu.
0: It can taste and it can speak.
2: Kanuka idi chaala shaktivantamainatundi kanuka mottamodata manam tongue ni control cheskovali.
0: Since this tongue is a very powerful organ, we should control the tongue.
2: Idi nalugu rakamulainatundi paapamulu chestundali.
0: This tongue can commit 4 types of sin.
2: Asatyamaadatam okati.
0: To speak untruth is one.
2: Chaadeli cheppatam rendovadi.
0: To speak ill of others is another.
2: Inka పరులను దూషించేది మూడవది.
0: టు ఫైండ్ ఫాల్ట్ అండ్ బ్లేమ్ అదర్స్ ఇస్ ది థర్డ్ వన్.
2: అతిభాష మాట్లాడేది నాలుగవది.
0: టు టాక్ టూ మచ్ ఇస్ ది ఫోర్త్.
2: ఈ నాలుగింటి వల్ల మనకు పాపములు మూటగట్టి పెడుతుండాలి.
0: బై దీస్ 4 మెథడ్స్ ది టంగ్ ఈస్ అక్యుములేటింగ్ సిన్స్.
2: కనుక మనం ఈ మొట్టమొదట జిహ్వే రసగ్ని దీనిని మొట్టమొదట అరికట్టుకోవాలి.
0: Therefore, we must first recognize this fact and control it.
2: అరికట్టినప్పుడే గుహ్య కూడాను అరికట్టడానికి వీలవుతుంది.
0: Only when we can control this palate or the tongue, will we be able to control our vision.
2: ఈ ఐదేంద్రియముల లోపల ఈ టంగ్, ఈ నాలుక అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
0: In all the 5 sensory organs, the tongue is most
2: important. మహర్షులందరూ కూడాను మౌనము మౌనము అని ఈ యొక్క విల్ పవర్ ఎనర్జీని అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేసేవారు.
0: That is why in the old days the rishis have always wanted to promote by silence their strength.
2: Adhika bhasha cheta napa shakti tagipothundadi.
0: By talking too much one's own strength and memory
2: atma shakti karigipothundadi.
0: Our strength of the atma melts away.
2: Naralu balahinamaipothundadi.
0: Our nerves become weak.
2: Samajamulo chedda peru ostundadi.
0: In the society we get a bad name.
2: Kanuka manamu quietly ga kontavaraku nishabdamga అతి భాష లేకుండా పవిత్రమైనటువంటి దీంతో మనస్సు మననం చేసుకోవటానికి తగినటువంటి యొక్క అవకాశాన్ని అందించాలి.
0: సో క్వయట్లీ అండ్ విదౌట్ టాకింగ్ టూ మచ్ సైలెంట్లీ వీ షుడ్ ట్రై అండ్ ప్రమోట్ టు స్ట్రెంగ్తన్ అవర్ మైండ్.
2: ఈ విధమైనటువంటి యొక్క నిత్య జీవితం లోపల తరబీజ చేయటమే ఇది నిజమైన దైవ మార్గం.
0: To train oneself in this manner in his daily life.
2: కేవలం జపం చేయటము ధ్యానం చేయటమే దైవ మార్గం కాదు, నిత్య జీవితంలో సమాజం యొక్క ఆనందాన్ని, సమాజం యొక్క అభివృద్ధిని, సమాజం యొక్క క్షేమాన్ని, లోక క్షేమాన్ని కోరటమే నిజమైన సాధన.
0: The true sadhana is to want the prosperity of society in your daily life and conduct yourself in that manner.
2: మానవుడు మూడు రకములైనటువంటి సాధనతో నిత్యము జీవిస్తున్నాడు.
0: Man lives every day with three types of sadhana.
2: వ్యక్తిగత సాధన, గృహ సాధన, సమాజ సాధన.
0: ఇండివిజువల్ సాధన, ఫ్యామిలీ సాధన అండ్ సొసైటీ సాధన.
2: ఈ మూడు సాధనలు ఉండటం చేతనే మానవుడు ఇన్ని విధములుగా జీవితాన్ని గడుపుకోవడానికి శక్తి సామర్థ్యం ప్రోగు చేసుకుంటున్నాడు.
0: బికాస్ దేర్ ఆర్ దీస్ త్రీ టైప్స్ ఆఫ్ సాధన విచ్ మ్యాన్ కెన్ అండర్టేక్, హీ ఈజ్ ఏబుల్ టు కలెక్ట్ హిస్ స్ట్రెంగ్త్.
2: జపము ధ్యానము చేయటము కేవలం వ్యక్తిగత సాధన.
0: జప అండ్ ధ్యాన ఈజ్ ప్యూర్లీ అన్ ఇండివిజువల్.
2: ఇంటిలో ఉండినటువంటి వారందరికీ సమన్వయం చేసుకుని ఒకరితో ఒకరికి అన్యోన్యం చేత జీవించటము ఇది గృహస్థ సాధన.
0: To harmonize all the members of the family and live in a manner that comforts everyone is the sadhana relating to the family.
2: సమాజములొ పై వ్యక్తిగతమైనటువంటి యొక్క పర జీవితమును కొంతవరకును సహాయకారిగా చేసేటువంటిది ఇది సొసైటీ సాధన.
0: Entering the society and making others' life bearable and happy.
2: దీనిని మనము స్వార్థమనేటువంటి ఫలితం అనేటువంటిది లేకుండా ఈ సమాజ సేవ చేయాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ సర్వీస్ టు ది సొసైటీ షుడ్ బి డన్ బై అస్ వితౌట్ వాంటింగ్ టు గెట్ సమ్ సెల్ఫిష్ బెనిఫిట్.
2: మనం ఏ స్వార్థాన్నో ఏ ఫలితాన్నో మనసులో పెట్టుకుని సమాజ సేవ చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ ఇన్ అవర్ మైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ సెల్ఫిష్ డిజైర్ అండ్ సర్వ్ ది సొసైటీ.
2: ఈ విశ్వమంతా ఇక్కడను విశ్వస్వరూపం.
0: దిస్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
2: ఇది సమాజ సేవ దైవ సేవగా భావించాలి.
0: సర్వింగ్ సొసైటీ షుడ్ బి రిగార్డెడ్ బై అదర్స్
2: మానవ సేవనే మాధవ సేవ.
0: టు సర్వ్ మ్యాన్ ఇస్ టు సర్వ్
2: జనసేవనే జనార్దన సేవ.
0: టు సర్వ్ హ్యూమన్ బీయింగ్స్ ఇస్ టు సర్వ్ జనార్దన.
2: ఈ విధముగా మనం భావించి సత్యసాయి ఆర్గనైజేషన్ లోపల అనేక విధములుగా ఆదర్శవంతమైన జీవితాన్ని అందించడానికి ప్రయత్నించినప్పుడే జీతము అన్ని విధముల కూడా నిత్య కళ్యాణ పచ్చనత్వంతో కలకల కిలకిలలాడుతూ ఉండడానికి ఏ విధమైనటువంటి సందేహం ఉండదు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ వి రిగార్డ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ దిస్ మేనర్ and demonstrate an ideal life, there is no doubt whatsoever that the country will be prosperous and the country will benefit.
2: Desha kala patra e matramu bhedam lekunda chuchukovali.
0: We should regard any change in the country, in the time and in the situation as not affecting.
2: Bharat desame na desam anetundi swarthamlo kuda manam undakoddu anni desamulu manave.
0: We should not be in the selfish thought that only Bharat belongs to us, all countries belong to us.
2: Oka pedda gruham lopala okkoka desam okkoka room vantidi.
0: In a big mansion, each country is like a room in the mansion.
2: Adeka vishwamu aneetundi oka pedda gruhamu.
0: We should regard the entire world as a mansion.
2: Ee vishwam aneetundi gruham lopala Germany, Japan, America, France, China, Italy, India anni konni konni roomulu.
0: In this huge mansion, different countries like Germany, Japan, China, they are like distinct rooms.
2: Kanuka ee vidhamainatundi samatvam cheta manavudu enaadu abhivruddhi pontado appudu lokasamastha sukhino bhavantu.
0: When man can promote himself in this kind of harmonious thinking, then the entire world and humanity will be well.
2: Itti samatattvanni, itti prema tattvanni, divyamainatundi bhavanni prati manavudu kodanu enaadu abhivruddhi pondutado enaadu dinini abhivruddhi gavinchukuntado aa naade mana జీవితం కూడా ధన్యమైపోతుంది.
0: సచ్ ఈక్వల్ యాటిట్యూడ్ అండ్ సచ్ లవ్ అండ్ కంపాషన్ టు ఎవరీవన్ ఇఫ్ యూ కెన్ ప్రమోట్ దట్ డే అవర్ లైఫ్స్ పర్పస్ వుడ్ హావ్ బీన్ ఫుల్ఫిల్డ్.
3: యు వర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 12th ఆఫ్ మే 1980 ఆన్ ది ఒకేషన్ of the anniversary of Dharma Kshetra.

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ నాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: మ్యాన్ టుడే సీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ద వెరైటీ ఆఫ్ ఫార్మ్స్ అరౌండ్.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: మ్యాన్ ఆల్సో వాచెస్ ద మెటీరియల్ ఆఫ్ వేరీడ్ నేచర్.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: హీ ఆల్సో రికగ్నైజెస్ ద వేరీడ్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: దేర్ ఇస్ నో షార్టేజ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎక్స్పెరిమెంట్.
1: అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఎక్స్పెరిమెంట్స్ ఎవ్రీథింగ్.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: దేర్ ఇస్ నో మ్యాటర్ విచ్ కెన్ నాట్ బి ఇన్వెస్టిగేటెడ్ అండ్ ఎక్స్పెరిమెంటెడ్.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయం నందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ద బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్.
0: Man has conquered all.
1: But he has not conquered himself.
0: But he has not conquered himself.
1: ఈనాటి మానవుడు అన్నింటినీ చూడగలుగుతున్నాడు.
0: Man today,
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండా అన్నింటినీ పరిశీలన చేసి ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యు డోంట్ నో హూ యు ఆర్, వాట్ ఇస్ ది యూజ్ బై ఇన్వెస్టిగేటింగ్ అండ్ నోయింగ్ ఎవ్రీథింగ్.
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ది హోల్ వరల్డ్.
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: ఎ పర్సన్ వాజ్ సర్చింగ్ ఫర్ సమ్ ఆబ్జెక్ట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్ నందున్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కాని ఒక్క దానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: One he is not able to see.
1: ఏది అది?
0: What's that?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: The person who sees everything is not able to see himself.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: in this modern world,
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి
0: having taken upon oneself the sacred life,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి
0: having taken the sacred life of a human being,
1: తన పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక
0: if he doesn't sustain the sacred heart,
1: ee hrudayamulandu evi nivasistunnavi aneetuvanti vishayanni gurtinchaka,
0: if he doesn't recognize the divinity within the human heart,
1: kaani prakrutamaina bhautikamaina jeevithamulo tana yokka satyanni gurtinchukolekapothunnadu,
0: he is not able to recognize his own truth, the true self, in this fleeting ephemeral temporal world.
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు
0: ఎట్ ఎ ప్లేస్ వేర్ పాయస్ కౌస్ లివ్,
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ ఇఫ్ టైగర్స్ అండ్ వుల్వ్స్ ఆర్ టు స్టెప్ ఇన్ దేర్? జకాల్స్ స్టెప్ ఇన్ దేర్.
1: కనుక మానవుని హృదయమునందు పవిత్రమైనటువంటి సాత్వికమైనటువంటి ఒక సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
0: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on.
1: పులులు వంటి కోపములు, తోడేళ్ల వంటి ద్వేషములు ఇందులో ప్రవేశిస్తే ఈ సాత్వికమైనటువంటి పశువులు ఏ గతి అవుతాయి?
0: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
1: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకుని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాస్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
1: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్ యూ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
1: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార, ద్వేషములు అమితంగా నించిపోయినవి.
0: ఇన్ మ్యాన్ టుడే వీ ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
1: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలిచగలవు?
0: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ How do you expect the sacred qualities to live in?
1: ఒకడు ఒక గృహము నిర్మించుకున్నాడు.
0: A person has built a home for him.
1: ఆ గృహమునకు సింహద్వారాన్ని కూడా ఉంచుకున్నాడు.
0: He has the main door also for his home.
1: ఈ సింహద్వారం ఏ నిమిత్తమై నియమించాడు?
0: Why the main door is kept?
1: తాను, తనకు ఇష్టమైనటువంటి వారు, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
0: The main door is meant so that he would get in, his friends and relations would find a place to get into the
1: kani bazar lo poyetvanti kukkalu nakkalu kotulu ni vetchadaniki veel kaadu.
0: The main door is not meant for the street dogs and monkeys to get into the home.
1: Kani ade vidhamgane ee deho devalaya prakto jeevo deva samataraha deham aneetvanti oka grahamanandu.
0: In this body a home,
1: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
0: హీ హ్యాస్ మెనీ డోర్స్.
1: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టాడు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్ హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
1: అయితే ఈనాటి మానవుడు
0: మ్యాన్ టుడే
1: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
0: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
1: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
0: వెన్ హేట్రెడ్, జెలసీ, ఈగో ఆర్ టు ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్, వాట్ విల్ హ్యాపన్ ద ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్, ద పైయస్ క్వాలిటీస్?
1: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
0: మ్యాన్ లివ్స్ ఆన్ ఎర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: స్వార్థ ప్రేమ ఒకటి.
0: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
1: సమష్టి ప్రేమ ఒకటి.
0: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
1: పరమ ప్రేమ మరొకటి.
0: థర్డ్, సుప్రీం లవ్.
1: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
0: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
1: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
0: What do you mean by selfish love?
1: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
0: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
1: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
0: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
1: Paraptha premanaga loka samasta sugino bhavantu sarvulu chemanga undalanetunti vishalamaitunti bhavamto bhagavantuni premistunnadu.
0: The spiritual love is the love that wants every one of us to pray to God such that everybody would be happy and live in peace.
1: Ee swartha prema anetunti
0: This selfish love,
1: ఒక రూమ్ లో నిర్మించుకున్నటువంటి లైట్ వంటిది,
0: ఈజ్ లైక్ ఎ లైట్ ఇన్ ఎ రూమ్.
1: కానీ ఆ రూమ్లో నిర్మించుకున్నటువంటి లైట్ ఆ రూమ్కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
0: లైట్ ఇన్ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
1: మరొక రూముకు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
0: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
1: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
0: బట్ అన్యోన్య ప్రేమ ద మ్యూచువల్ లవ్ ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
1: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
0: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్
1: కానీ స్పష్టంగా కనిపించదు.
0: Yet it is not very clear.
1: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
0: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
1: త్రాడును చూచి పామని భావిస్తుంది.
0: A rope is mistaken as a serpent.
1: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
0: A wood is mistaken as a human.
1: లైట్ ఉంది కానీ
0: there is
1: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
0: లైట్ ఇస్ దేర్ ఇస్ నాట్ దట్ షైనింగ్.
1: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
0: దిస్ ఇస్ అన్యోన్య మ్యూచువల్.
1: పరార్థ ప్రేమ అనేటువంటిది సన్ లైట్.
0: ద స్పిరిచువల్ లవ్ ఈజ్ ద సన్ లైట్.
1: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి యొక్క స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
0: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
1: ఇట్టి పరార్థ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రం బాధపడనక్కరండి.
0: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
1: కాని దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
0: Most unfortunately, the modern love is utterly selfish.
1: తాను తప్ప తన సుఖము తప్ప తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
0: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్ దట్స్ ఆల్ నన్ ఎల్స్.
1: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
0: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్ ఎంగ్జైటీస్ లాసెస్ అండ్ డిఫికల్టీస్.
1: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
0: What is happiness in this mutual love?
1: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
0: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్ ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
1: ఎవరు బంధువులు?
0: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
1: ఎవరు తనవారు?
0: హూ బిలాంగ్ టు?
1: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
0: Really speaking, if you inquire,
1: అందరూ బంధువులే.
0: All our are our relations.
1: కానీ అందరి ఎందుకు ఏకాత్మతత్వం ఉంటుండాలి?
0: There is the principle of oneness in everyone.
1: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
0: When once you understand the atmic principle, you will be convinced that all are our relations.
1: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ మనం ఏమాత్రం గుర్తించుకోనక.
0: But we are not recognizing this atmic principle.
1: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
0: He submits himself to I and mind body feeling.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: ఫర్ దిస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ యాజ్ పర్ ది డివైన్ విల్ యాజ్ పర్ ది డివైన్ కమాండ్.
1: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.
1: కానీ పిల్లలకు చెప్పాడు.
0: He told his children,
1: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను నా దగ్గర ఉంచుకున్నాను.
0: I have with me all your tickets.
1: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
0: Don't get down anywhere at any station.
1: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
0: Oh children, you should get down where I get down.
1: దీనిని జాగ్రత్తగా ఉంచుకోండి.
0: And be careful, he said.
1: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: So saying, he was journeying, proceeding.
1: కానీ ఈ పిల్లలంతా ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
0: An elderly person was traveling in a train along with his children.

0: చూస్తున్నారు.
1: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ ఎట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
1: దే రియల్లీ వాంటెడ్ టు గెట్ డౌన్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
0: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
1: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
0: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
1: ద ఫాదర్ డిడ్ంట్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
0: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
0: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు,
1: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
0: నాన్న ఆజ్ఞ ప్రకారము అతను దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
1: యాజ్ పర్ ఫాదర్స్ కమాండ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు గెట్ డౌన్ అన్లెస్ ఫాదర్
0: టికెట్ అన్న దగ్గర ఉంటుండాలి.
1: బికాస్ టికెట్స్ ఆర్ విత్ హిమ్.
0: మన దగ్గర టికెట్ లేకుండా దిగిందంటే మనం చాలా కష్టములకు గురి అవుతాము.
1: ఇఫ్ వీ గెట్ డౌన్ వితౌట్ ఎ టికెట్ విల్ బి ఇన్ హాట్ వాటర్స్.
0: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
1: సో హీ ప్రివెంటెడ్ అదర్ చిల్డ్రన్ ఫ్రమ్ గెటింగ్ డౌన్ దేర్.
0: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
1: వాట్ ఈస్ ది మీనింగ్ హియర్?
0: భగవంతుడే తండ్రి.
1: గాడ్ ఈస్ ద ఫాదర్.
0: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
1: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఈజ్ హిస్ హ్యూమన్ బీయింగ్.
0: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
1: దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
0: భగవంతుడు చెప్పాడు తండ్రి, ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
1: గాడ్ ద ఫాదర్ సెడ్ డోంట్ గెట్ డౌన్ యాజ్ యు లైక్.
0: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గరే మాత్రమే మీరు దిగాలి.
1: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ, యూ హ్యావ్ టు గెట్ డౌన్.
0: శాసించాడు.
1: That was the command.
0: కాని ఈ శాసన ఎవరు కూడా ను శిరసావహించడం లేదు.
1: But no one is following his command.
0: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
1: They are behaving as per whims and fancies.
0: కాని టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
1: As the ticket is with our Father God, we are facing all the problems as we get down everywhere.
0: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
1: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీ.
0: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్.
0: ఒక్కొక్క గూడ్స్ పెట్టెలు కూడా రిటర్న్ అని డేట్ వేసి ఉంటారు.
1: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
0: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి, ఆ దినం వచ్చేటప్పటికి, ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
1: On the appointed day, these goods compartments will have to necessarily return.
0: మన జీవితాలు కూడాను గూడ్స్ పెట్టెల వంటివే.
1: Our lives are also like goods compartments.
0: దీంతో రిటర్న్ అనేటువంటిది రాశారు.
1: Return is written there.
0: కానీ రాసినటువంటి రిటర్న్ అనేటువంటి డేట్ ఎవరికి తెలుస్తుంది? స్టేషన్ మాస్టర్ మాత్రమే తెలుస్తుంది.
1: But the date of return written on the compartments of our lives is known to the station master only.
0: Station master is God.
1: This station master is God himself.
0: కనుక ఆ రిటర్న్ డేట్ అనేటువంటిది అతనికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఎవరికి తెలియదు.
1: So the date of return is known to the station master, God himself and none else.
0: అతను మాత్రమే ఈ రిటర్న్ చేస్తున్నాడు.
1: He only responsible for.
0: కానీ మనం దానికి విచారణ చేస్తున్నాము.
1: But we worry about it.
0: దేనికోసము?
1: Why?
0: అజ్ఞానం చేత.
1: It's out of ignorance.
0: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
1: It's our weakness that we don't know who has the authority to do that.
0: కనుక దైవమే దీనికి అన్నిటికీ గొప్ప, దైవమే దీని అన్నిటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We understand that God is the supreme authority. He is the one of exalted position.
0: ప్రతి ఒక్కటి అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
1: Everything happens according to divine will.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక.
1: Man is not able to know.
0: దేహాభిమానం కలిగినటువంటి మానవుడు.
1: Man with body attachment.
0: నేను చేశాను, నేను చూసినాను, నేను అనుభవిస్తున్నాను అనేటువంటి అహంకారానికి స్థానమిచ్చి.
1: Gives scope for ego, feeling that I have done it, I have seen it.
0: కానీ అనేక రకమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు.
1: And so he is put to troubles.
0: కనుక మనం ఈనాడు గుర్తించవలసింది ఒక్కటి.
1: What we have to know today.
0: ఏది జరిగినా.
1: Whatever happens.
0: ఏది చూచినా.
1: Whatever that is seen.
0: ఏది అనుభవించినా.
1: Whatever is experienced.
0: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
0: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపెన్ విదౌట్ గాడ్స్ విల్.
0: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
1: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: కానీ నమ్మని వారి గతి అంతే.
1: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
0: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
1: Any tiniest, simplest thing cannot happen without

0: God's will.
1: కదలదు నీది సంకల్పం లేనిది గడ్డిపోచేయు.
0: Oh God, even grass blade cannot move without your will.
1: అది నీది ననగనేలగ.
0: Why that and this?
1: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవి.
0: Right from ant to the cosmic Brahman, you are pervading.
1: అది ఎరుంగరు.
0: That is not known.
1: మది గలంగరు.
0: They don't understand.
1: ఉదవ జందరు.
0: They are not happy.
1: భూమిని కొందరు.
0: Some people don't understand.
1: వివేకములకు వర్తించదని కడు విర్రవీగెదరు కాని కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును.
0: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
0: Everything happens as per God's will.
1: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
0: Those that have full understanding of this. దీనిని
1: అనుసరించినటువంటి వారే పుణ్యులు.
0: They are really meritorious persons. దీనిని
1: ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
0: And those that transcend disobey are the sinners.
1: దుఃఖితుడు.
0: And those that disobey
1: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పముపై కాదు.
0: ప్లెజర్ అండ్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
1: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
1: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
0: వీ షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
1: కారణం ఏమనగా
0: వాయ్
1: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
0: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
1: ఈ దుష్ట గుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగముల వంటివి.
0: All wicked thoughts are wild animals.
1: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి?
0: Because of these wild cruel animals, what will happen to the pious cows?
1: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
0: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
1: కాలమునే వ్యర్థం చేయకూడదు.
0: We shouldn't waste time.
1: ఆలస్యం చేయకూడదు.
0: We should not delay.
1: ఆలస్యం అమృతం విషం అన్నారు.
0: And if you delay, even nectar becomes a poison.
1: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రమో పనికిరాదు.
0: We should never delay in these matters.
1: ఎప్పుడు దుష్టభావన మనలో సంకల్పం ప్రారంభమైందో
0: the moment the wicked thought arises,
1: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటి కాదు.
0: Immediately understand
1: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతను భస్మమైపోతాయి.
0: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
1: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
0: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
1: Sat anaga trikala bhagyam sat.
0: Sat which is same in all the three periods of time.
1: Moodu kalamulu endukodunu maarpu chendinatvante sat.
0: Sat is that which is changeless in all the three periods of time.
1: Atti bhavamulu pravesh pettali.
0: We should have such feelings within us.
1: Idi e nijamainatvanti sadhana.
0: This is true spiritual practice.
1: Sadhanalu maatram chestu
0: we do practice.
1: హృదయంలో ఈ క్రూర మృగములను ప్రవేశపెడుతుంటే సాధన చేసే ప్రయోజనం ఏమి?
0: వైల్ డూయింగ్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇఫ్ వి హ్యావ్ ఇన్ అవర్ హార్ట్ ఆల్ దీస్ వికెడ్ వైల్డ్ యానిమల్స్ వాట్ విల్ హ్యాపెన్?
1: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
0: ఆల్ అవర్ స్పిరిచువల్ పాత్స్ ఎండీవర్స్ పర్సూట్స్ విల్ బి టోటలీ రూయిన్డ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక దారంను మనం చెండు కడుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ వైండింగ్ ఎ థ్రెడ్.
1: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిరుగుతుండాలి.
0: యూ హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
1: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
0: బట్ యూ హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
1: ఈ విధంగా పట్టుకుని దారం చుడుతూ ఉంటే
0: యాజ్ యూ వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
1: క్రమక్రమేణ ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
0: అండ్ దిస్ would be growing bigger and bigger.
1: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
0: But by neglect, if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
1: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
0: And all the thread windings which you have been doing, they get loose.
1: ఒక్కటే చుట్టేది.
0: But winding is one and the same.
1: చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
0: But when once you drop, they will be spread everywhere.
1: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
0: What the spiritual practice we do is less.
1: కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
0: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
1: సుఖదుఖీ సమయకృత్వ లాభోలాభిజయా ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
0: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్, వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
1: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి, త్యాగమయమైనటువంటి రాజశక్తి. ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈస్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
1: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
0: టుడే వీ ఫైండ్ ద పాలిటిక్స్ without any sacrifice.
1: ప్రేమమయమైనటువంటి భక్తి ఎక్కడా కనిపించటం లేదు.
0: అండ్ వీ డోంట్ ఫైండ్ డివోషన్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
0: ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ ద సెక్యులర్ నాలెడ్జ్, ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ ఇన్ ద అదర్ వరల్డ్
1: ప్రేమమయమైనటువంటి ఒక సాధన చాలా ప్రధానమైనటువంటిది.
0: ఎ స్పిరిచువల్ ఎండివర్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ ఈస్ అడ్వైజబుల్.
1: హృదయానికి అది చాలా ఉత్తేజం చేసేటువంటిది.
0: ఇట్ ఎంకరేజెస్ ద హ్యూమన్ స్పిరిట్.
1: కానీ త్యాగమయమైనటువంటి రాజకీయము జగత్తు కోసము.
0: అండ్ ద పాలిటిక్స్ విత్ సాక్రిఫైస్ ఇస్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: జగత్తును బాగు చేయాలంటే
0: టు కరెక్ట్ ద వరల్డ్,
1: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
0: వీ షుడ్ స్టెప్ ఇన్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్.
1: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు వర్క్ ఫర్ లిబరేషన్ వీ షుడ్ హ్యావ్ దిస్ డివోషన్ ఫుల్ ఆఫ్ లవ్.
1: త్యాగమే నిజమైన యోగము.
0: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగ స్పిరిచువల్.
1: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
0: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగ ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక.
0: Yoga helps for self control.
1: Sukarma kausalam.
0: Yoga is nothing but discharging the duty with all excellence.
1: Kaniki ee naati manavudu tanantaanu modalu gurtinchi itarunu gurtinchadaniki prayatninchali.
0: So man today should know himself first and know the rest next.
1: Tanantaanu telusukonaka
0: without knowing one's own self.
1: Devam aneetuvanti vaanni vetakada kunchukuntunte devam ee reethiga labhyamavutadu.
0: How do you expect him to know God and attain, reach God?
1: Luka oka samayalo Anibisent kuda cheppindi.
0: At one time Anibisent also said same.
1: Emani?
0: What did she say?
1: Prati sadhakudu kuda daivanni vetukutunnadu, daivanni vetukutunnadu ani anukuntunnaru.
0: Anibisent said like this, every seeker is searching for God, searching for God.
1: Kaadu kaadu.
0: No, no.
1: Sadhakudu daivanni vetakatam ledu.
0: Seeker is not in search of God.
1: ఎందుకనగ ఎక్కడ చూసినా దైవమే ఉంది.
0: Why?
1: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
0: Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for him?
1: But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుని.
0: In fact, God is in search of a good devotee.
1: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
0: హూ ఇస్ ఎ గుడ్ డివోటీ?
1: సద్భావములు కలిగినటువంటి వాడే.
0: ద వన్ విత్ గుడ్
1: సదాచార సంపన్నుడే.
0: గుడ్ ప్రాక్టీసెస్,
1: సచ్చింతనలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
0: గుడ్ థాట్స్,
1: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
0: సో ఎ డివోటీ విత్ గుడ్ థాట్స్ విత్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ ఈజ్ సర్చ్డ్ బై గాడ్.
1: భక్తుడు భక్తుడు అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
0: డివోటీ ఈజ్ నాట్ మియర్లీ ద వన్ హూ చాన్స్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: టేప్ రికార్డు కూడా భజన చేస్తూ ఉండాలి.
0: వి ఫైండ్ ద టేప్ రికార్డ్ ఆల్సో సింగింగ్ ద గ్లోరీ.
1: ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
0: సో ఆల్సో గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇవి రెండు కూడా లైఫ్ లెస్, చైతన్యమయమైనటువంటిది కాదు.
0: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లైఫ్ లెస్.
1: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన చెయ్యాలి.
0: బట్ ద మ్యాన్ ఆఫ్ విత్ లైఫ్ అవేర్నెస్
1: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
0: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: హృదయమునంది ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
0: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
1: ప్రేమ నుండియే బయటపడుతున్నాయి.
0: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: దివ్యాత్మ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
1: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
0: This love is called.
1: ఈ ప్రేమకి బ్రహ్మ అని పేరు.
0: Love is Brahma.
1: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
0: The whole cosmos is Brahman.
1: Brahmanu vetukutunnaru chaala mandi.
0: Many are in search of Brahma.
1: Ekkada unnadu Brahma?
0: Where is Brahma?
1: Tanayende unnadu.
0: He is within you.
1: Tanayendu unnatundi Brahmanu bayata vetukite ela chikkutadu?
0: When God is within you, you want to search for him outside.
1: Karuka neeti ende putti,
0: having been born in water,
1: neeti ende nilichi,
0: స్టాండింగ్ ఇన్ వాటర్
1: నీటి అణంగు నీటి బుడగ
0: ద వాటర్ బబుల్ సబ్సైడ్స్ మర్జెస్ బ్యాక్ ఇన్ టు వాటర్
1: నరుడు బుద్బుదంబు
0: హ్యూమన్ బీయింగ్ ఇస్ ద బబుల్
1: నారాయణుడు నీరు
0: గాడ్ ఈస్ వాటర్
1: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పారు గొప్పవారు కావాలి గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి
0: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే డోంట్ ట్రై టు బి గ్రేట్ డోంట్ ట్రై టు బి గ్రేట్
1: మంచివారు కావాలని విశ్వసించండి
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ వర్క్ టు బి గుడ్ మ్యాన్
1: మంచివారైనప్పుడే మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది
0: వెన్ వన్స్ యు ఆర్ గుడ్ ద రెస్ట్ విల్ ఫాలో ఆటోమేటిక్
1: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు
0: A great man need not necessarily be good.
1: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది
0: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్
1: అయితే ఎట్టివాడు గొప్పవాడు ఎట్టివాడు మంచివాడు
0: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్
1: దీంతో ఒక చిన్న ఉదాహరణము
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్
1: ప్రతి జీవి యందు కూడాను
0: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్
1: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు
0: The one who finds divinity in every living creature is a good person.
1: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
0: In fact, the one who finds the human quality in God is a great man.
1: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి
0: watching Rama who is
1: మానవుడు మానవుడు మానవుడని గుర్తించుతూ వచ్చాడు రావణుడు.
0: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు. ఈ యొక్క రావణుడు
0: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫార్మ్ ఇన్ గాడ్ రామచంద్ర
1: కానీ నారాయణుడు అట్ట కాదు
0: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్
1: సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు
0: ఇన్ఫాక్ట్ రామ హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ
1: సర్వజీవులు మిర్రర్ వంటివి ఒక అద్దం వంటివి
0: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్
1: అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు
0: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్
1: అద్దంలో కల్పించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కాని మరొకటి కాదు
0: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్ నథింగ్
1: కనుకనే భగవంతుడు
0: సో గాడ్
1: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు
0: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్
1: అద్దం దేనికోసం అందించాడు
0: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్
1: దాన్ని చూసుకొని అందులో ఉన్నటువంటి దోషములు తుడుచుకోమని చెప్పించాడు
0: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్
1: కానీ ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్
1: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు
0: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్
1: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు
0: దేర్ ఫోర్ యు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్
1: కనుకనే అర్థమైనది రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్
0: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్
1: ఒకానొక అమాయకుడు
0: అండ్ ఇన్నోసెంట్ పర్సన్
1: కొండలకు గోవును తోసుకుని పోయాడు
0: వాస్ రేరింగ్ కౌస్ నియర్ ద మౌంటైన్
1: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులు మేపుకుంటూ ఉన్నాడు
0: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్ హీ సాట్ ఆన్ ఎ బౌల్ దా
1: పిల్లంగోయ్ ఊదుతూ ఉన్నాడు
0: ఐ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్
1: ఈ పిల్లంగోయ్ ఊదుతం చేత
0: As I was playing on the
1: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగోయి వినిపిస్తుండాలి
0: హి వాస్ లిసనింగ్ టు సమ్ సౌండ్ ఫ్రమ్ సమ్వేర్ ఎల్స్
1: ఏమిట్రా నేను ఊదినటువంటి పిల్లంగోయి ఇంకోటి ఊదుతున్నాడు వాడు ఎక్కడున్నాడు అని విచారం చేశాడు
0: దిస్ ఇన్నోసెంట్ బాయ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ఐఎమ్ ప్లేయింగ్ ఆన్ ద ఫ్లూట్ విల్ ఐ ఫైండ్ సమ్వన్ ఎల్స్ ప్లేయింగ్ ఆన్ దిస్ ఫ్లూట్
1: ఆ పిల్లంగోయి పక్కన పెట్టాడు
0: హి కెప్ట్ హిస్ ఫ్లూట్ అసైడ్
1: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు
0: హి సెడ్ హూ ఆర్ యు
1: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది
0: దెన్ హి హెర్డ్ ద సౌండ్ హూ ఆర్ యు
1: ఓ వాడు నాతో పోట్లాడుతున్నాడా
0: దెన్ హీ థాట్ ఓ హీ ఇస్ ద అదర్ పర్సన్ ఫైటింగ్ విత్ మీ
1: తిట్టాడు
0: అండ్ దెన్ హీ స్టార్టెడ్ అక్యూజింగ్ హిమ్
1: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు
0: ది అదర్ పర్సన్ ఆల్సో అక్యూజ్డ్ హిమ్
1: విసుగు పొందాడు గోవును తీసుకున్నాడు ఇంటికి వచ్చాడు
0: అవుట్ ఆఫ్ అట్టర్ డిస్గస్ట్ హీ బ్రాట్ హోమ్ ఆల్ ద కౌస్
1: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు
0: హీ క్రైడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిస్ మదర్
1: అమ్మ ఎవరో ఆ కొండ లోపల ఇంకొకటి నావనే నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు
0: హీ కంప్లైంట్ టు హిస్ మదర్ Mother, there's some other person who is
1: speaking
0: like me. Whatever I say, he started repeating
1: the same thing.
0: Whatever scolding I did, the other person also did.
1: He's
0: not a big man.
1: Probably
0: of my age. What right has he to scold me?
1: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు
0: అండ్ హి టోల్డ్ హిస్ మదర్ యు మస్ట్ సర్టన్లీ బీట్ హిమ్ ఎనీవే
1: రేపటి దినం నీ వెంట నేను వస్తాను నాయనా వాడెవరో నేను పరీక్షిస్తానున్నది.
0: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
1: పిల్లవాడితో తల్లి వెళ్ళింది రెండవ దినము.
0: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు.
0: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
1: తిరిగి పిల్లంగొయ్యి రీసౌండ్ వచ్చింది.
0: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
1: చూడు వాడు తిరిగి నా వలనే ఊతున్నాడు.
0: ద బాయ్ సెడ్ మదర్ సీ దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
1: మరి వీడు కేక వేశాడు.
0: దెన్ ద బాయ్ షౌటెడ్.
1: తిరిగి మరొక కేక వినిపించింది.
0: అగైన్ హీ హెర్డ్ ద షౌటింగ్ బ్యాక్.
1: అప్పుడు చూడమ్మా వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
0: సీ మదర్ సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
1: తల్లి అంతా గుర్తించింది.
0: మదర్ రికగ్నైజ్ హోల్ డ్రామా.
1: ఇది వేరు కాదు.
0: ఇస్ నాట్ సెపరేట్.
1: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
1: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
0: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
1: కొండంతా కూడా రాయిమయమే.
0: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
1: సముద్రం అంతా జలమయమే.
0: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: అరవంతా కాష్టమయమే.
0: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్.
1: భూమంతా మృమయమే.
0: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
1: దేహం అంతా మాంసమయమే.
0: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
1: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుకుంటున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
0: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
1: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
0: నో వన్ అక్యూజింగ్ యూ. నో
1: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
0: దిస్ నేచర్ హెస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
1: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
0: ఇట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
1: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
0: అండ్ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దిస్ నేచర్.
1: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
0: And don't submit yourself a victim.
1: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావు అనింది.
0: Then you will be able to conquer.
1: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
0: Our body is nature. ప్రకృతి.
1: దేహానికి మనం వశం కాకూడదు.
0: We shouldn't submit ourselves to the body.
1: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
0: We have to exercise full control on the body.
1: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు
0: when you control the body
1: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
0: The mind also will come under control.
1: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
0: When mind is also under control you will find ఆత్మ there.
1: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైనటువంటి రాక్షసత్వం అయిపోతుంది.
0: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic temple.
1: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
0: On the other hand, we forget atma, we go by the body and the mind. That is animal quality.
1: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని గుర్తించినప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
0: On the other hand, if we have these three, the body, mind and atma, you are a human being.
1: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
0: And in fact, once you sacrifice the mind and the body,
1: దైవత్వం
0: కావడానికి
1: కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
0: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
1: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ గో బై ద బాడీ అండ్ ద మైండ్ ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
1: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ ఫాలో ద మైండ్ ఇట్ ఈస్ డెమోనిక్.
1: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయతత్వం అందే ఉంటుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
1: కరక మొట్ట మొట్ట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
0: Therefore, as a human being, to have the human quality, we should have the unity, understanding of these three, body, mind and
1: ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
0: Slowly, we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
1: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
0: Then, the animal traits would run away from you.
1: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
0: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్ గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
1: దివ్యత్వంగా రూపొందుతాము.
0: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా నువ్వు దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
0: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
1: ఏది జరిగినప్పటికీ
0: whatever might happen
1: anta daivagnani
0: it's all god's
1: daiva sankalpame
0: it's god's
1: daiva ninnayame aneetundi drudha sankalpamto manam undinappude sarvamunu manam sadinchagalam.
0: When we have got this strong feeling that everything happens according to
1: life
0: god's command and divine will, we'll be able to face everything. Life is a challenge, meet it.
1: Life is a game, play it.
0: Life is a game, play it.
1: Life is love, enjoy it.
0: Life is love, enjoy
1: it. Life is a dream, realize it.
0: Life is a dream, realize it.
1: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
0: It is in this process we have to experience our life.
1: అన్నిటిని ఛాలెంజ్ని మనం మీట్ చేయాలి.
0: We should be prepared to meet the challenges of life.
1: ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
0: We should never be afraid of difficulties. We should never waver.
1: ధైర్యంగా దాన్ని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
0: When we resist with all the courage all the challenges of life, you can attain divinity.
1: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: Never give scope for doubts there.
1: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
0: When once doubts are there, you'll be utterly confused.
1: కన్ఫ్యూజన్ వచ్చినా
0: when once confusion comes
1: fuse అయిపోతుంది.
0: When once there is confusion, the fuse of the heart is gone.
1: కనుక ఈ కన్ఫ్యూజన్ కి మాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
1: ఎక్కడ డౌట్ వస్తుంది?
0: వేర్ డూ యూ డౌట్?
1: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
0: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ది ట్రూత్.
1: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
0: వెన్ యూ నో ది ట్రూత్ యూ నెవర్ డౌట్.
1: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
0: వెన్ వన్స్ యూ నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డూ యూ డౌట్?
1: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
0: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
1: కనుకని ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
0: We are not able to know the correct meaning behind all these doubts.
1: ప్రేమస్వరూపులారా,
0: embodiments of love.
1: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగులు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నాయి.
0: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of
1: law.
0: This essence of all sacred texts.
1: Sarva margamulu yokka gamyamu.
0: It is the goal of all spiritual
1: sarva rasamulu yokka rasamu.
0: It is the essence of all juices.
1: Adi prema rasamu.
0: That is the juice of love.
1: Ee prema rasanni manam pondinamante
0: then once you enjoy the essence of love,
1: anumanamulaku sandehamulaku avakasamu undadu.
0: There will be no doubt and there will be no questioning either.
1: Kanaka prema chetane mana jeevithamu sarthakam gavinchukovali.
0: In fact we can redeem our lives.
1: Prema chetane mana yokka jeevithalanu gamyanni varaku prayatam cheyali.
0: By love we can reach the destination.
1: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్. దుర్భావములు,
1: దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి.
0: బికాస్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
1: కనుకని సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
0: సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్.
1: హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్.
0: హియర్ నో ఈవిల్, హియర్ వాట్
1: ఈస్ గుడ్. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
0: టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్.
1: No evil, think what is good.
0: Think no evil, think what is good.
1: Do no evil, do what is good.
0: Do no evil, do what is good. This is the way to God.
1: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
0: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
1: నమ్మకాన్ని మొట్టమొదట బలపరచుకోవాలి.
0: We have to strengthen this faith.
1: నమ్మినటువంటి వారికి ఏనాటికి నష్టం లేదు, కష్టం లేదు.
0: The one of full of faith, strong faith will never be put to loss.
1: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
0: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
1: నమ్మి చెడినట్టి వారి లోకాన లేరు, లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హు ఆర్ స్పాయిల్డ్.
1: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
0: దేర్ ఆర్ పీపుల్ ఆర్ రూయిన్ హు ఆర్ ఫెయిత్లెస్.
1: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
0: వితౌట్,
1: కానీ నమ్మి చెడినట్టి వారి ఎక్కడా లేరు.
0: దేర్ ఆర్ పీపుల్ హు హావ్ రూయిన్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హు స్పాయిల్డ్ విత్
1: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
0: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
1: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
0: వాట్ ఎవర్ మైట్ హ్యాపెన్, ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్.
1: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్.
0: ఇట్స్ ఫర్ మై ఓన్
1: గుడ్. ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
0: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
1: భయానికి కూడా అవకాశం ఉండదు.
0: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.